0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: ఎంజాయ్మెంట్ యువలో మనం పసు ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Pona galu loading.

Hey, don't stop dancing. Pona galu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop dancing.

Hey, don't stop dancing! Bonacalo loading!

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: గిరిజల్లు శ్రోతలకు వెన్నెల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పటిలాగానే ఈ ప్రసారాన్ని మీకు సమర్పిస్తోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ. సర్ ఆర్థర్ కోనన్ డోయల్, ప్రముఖ ఆంగ్ల రచయిత, తాను ఆ విధంగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఏమాత్రం ఇష్టపడకపోయినా అందరూ ఆయన్ని గుర్తించేది ప్రఖ్యాత డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ సృష్టికర్తగానే. ఆయన జీవన రేఖలు నాలుగవ భాగం, చివరి భాగం ఈరోజు. జన్మించిన 1859 నుంచి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన 1918 దాకా, అంటే ఆయనకు 59 సంవత్సరాలు వయసు వచ్చేదాకా, కోనన్ డోయల్ జీవితంలోని అనేక ముఖ్య ఘట్టాల గురించి గత 3 భాగాల్లో మాట్లాడుకున్నాం. చిన్నప్పటినుంచి కష్టపడి చదువుకోవడం, డాక్టర్ చదివినా ప్రాక్టీస్ సరిగా సాగక రచయితగా మారడం, షెర్లాక్ హోమ్స్ పాత్ర జననం, ఆ పాత్ర ప్రాచుర్యానికి కోనన్ డోయల్కి మధ్య కొనసాగిన సంఘర్షణ, షెర్లాక్ హోమ్స్ సాహిత్యానికి మించి రచయితగా కోనన్ డోయల్ అందుకున్న శిఖరాలు, సృష్టించిన సాహిత్యం, వీటన్నింటి గురించి తెలుసుకున్నామండి. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న పెద్ద కొడుకు మరణం కోనన్ డోయల్ని తీవ్రమైన విషాదానికి గురిచేసింది. ఆ సంఘటన అంతవరకు హేతువాదిగా కొనసాగుతున్న ఆయనకు అతీంద్రియ శక్తుల పట్ల విశ్వాసాన్ని పెంచి ఆయనను స్పిరిచువలిజం, ఆధ్యాత్మికవాదం వైపు మళ్లించింది. ఈ అంశం దగ్గర క్రిందటి భాగాన్ని ఆపాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈ 4వ చివరి భాగంలో మాట్లాడుకుందాం. సర్ ఆర్థర్ కోనన్ డోయిల్ జీవితంలోని చివరి దశాబ్దం పూర్తిగా ఆధ్యాత్మికవాదంలో, మార్మిక విషయాల అతీంద్రియ శక్తుల ప్రచారంలో గడిచిపోయింది. అయితే ఈ మార్పు అనేది తన కొడుకు మరణంతో బలపడింది కానీ అలాంటి విషయాల పట్ల ఆసక్తి ఆయన షెర్లాక్ హోమ్స్ కథలు రాస్తున్న రోజుల నుంచే ఉండేది. కానీ 30 సంవత్సరాల పాటు ఆ భావాలు ఆయన మీద అంతగా ప్రభావం చూపించలేదు. ఆయనే స్వయంగా ఆత్మకథలో రాసుకున్నారు. ఎప్పట్నుంచో పరిచయము, ఆసక్తి ఉన్న ఈ మార్మిక విషయాలు నా పెద్ద కొడుకు మరణంతో నా జీవన విధానంలో, ఆలోచన మార్గంలో విడతీయరాని భాగమయ్యాయి అని. 1916 మొదటి ప్రపంచ యుద్ధం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు తన పిల్లల్ని పెంచుతున్న నాని లిల్లీ లోడర్కు అతీంద్రియ మానసిక శక్తులున్నాయి అని డోయల్ నమ్మాడు. దీనితో పాటు యుద్ధ సమయంలో నిరంతరం సంభవిస్తున్న మరణాలు, ప్రపంచాన్ని ఆవరించిన భీభత్సం, వీటి నుంచి శోకతప్త హృదయాలకు ఓదార్పునివ్వడానికి ఆధ్యాత్మికవాదమే సరైన మార్గం అని నమ్మాడు కోనన్ డోయల్. ఆ భావాలతోనే 1916 న్యూ రివలేషన్, నూతన దర్శనం అనే వ్యాసం రాశాడు. ది లైట్ అనే పత్రికలో అది ప్రచురితమయ్యింది. దానిని ఆధారంగా చేసుకుని 1916 నవంబర్ 26 సంచికలో ద న్యూయార్క్ టైమ్స్ అమెరికన్ పత్రిక వాళ్లు మరణించిన వారి ఆత్మలతో సంభాషించవచ్చునని కోనన్ డోయల్ చెప్తున్నాడు అని ప్రముఖ వార్తగా ప్రచురించారు. ప్రముఖ రచయితగా కొనసాగుతున్న రోజుల్లో కోనన్ డోయల్లోని ఈ కోణం గురించి ప్రపంచానికి తొలిసారిగా తెలిసింది ఈ వ్యాసం ద్వారానే. అప్పటికీ ఇంకా మొదటి ప్రపంచ యుద్ధం కొనసాగుతోంది, తన పెద్ద కొడుకు యుద్ధరంగంలో పోరాడుతూనే ఉన్నాడు. తరువాతి సంవత్సరం 1917 తొలిసారిగా స్పిరిచువలైజేషన్, అతీంద్రియ శక్తుల గురించి బహిరంగ ఉపన్యాసం ఇచ్చాడు డోయల్. అప్పటిదాకా తను రాస్తున్న సైన్స్ ఆఫ్ డిడక్షన్, హేతుబద్ధ రచనలకు, ఇప్పుడు తాను నమ్మి ప్రచారం చేస్తున్న అతీంద్రియ విశ్వాసాలకు పొంతన కుదరదని, తనకు అంతవరకు ఉన్న పేరు ప్రఖ్యాతులకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆయనకు తెలుసు. అయినా కాని నిజ జీవితంలో కూడా యుద్ధరంగాన్ని అతి దగ్గరగా చూసిన పోరాట యోధుడు కాబట్టి అదే ధైర్యాన్ని, తెగువను, ఇప్పుడు తను నమ్మిన విశ్వాసాలను మొహమాటం లేకుండా ప్రచారం చెయ్యడంలో కూడా ప్రదర్శించాడు. ఒకసారి ఈ భావాల్లోకి మళ్ళాక మళ్లీ వెనుతిరిగి చూడలేదు. జీవితపు చివరి క్షణాల దాకా అదే స్పిరిచువలిజం విశ్వాసాలను కొనసాగించాడు. గమనించదగ్గ విశేషం ఏమిటంటే, కోనన్ డోయల్లోని ఈ కొత్త కోణం రచయితగా ఆయనకున్న పేరు ప్రఖ్యాతుల మీద గాని, ఆయన రచనలకున్న ప్రజాదరణ మీద గాని ఏమాత్రం ప్రభావం చూపించలేదు. ఆయన అభిమానుల సంఖ్య 1% కూడా తగ్గలేదు. ఆయనను విమర్శించిన వాళ్లు ఆయన విశ్వాసాలను ప్రశ్నించారే తప్ప వ్యక్తిగతంగా కోనన్ డోయల్ని గౌరవిస్తూనే ఉండేవాళ్లు, ఆయన రచనలను అభిమానిస్తూనే ఉండేవాళ్లు. ఇలా 1916-17 ప్రపంచానికి తెలిసిన డోయల్లలోని స్పిరిచువలిజం, 1918 ఆయన కుమారుడి మరణం, ఆ తరువాత వెంటనే తమ్ముడు మేనల్లుళ్ల మరణాలతో మరణానంతరం జీవితం, ఆత్మలతో సంభాషణ ఇలాంటి నమ్మకాలు ప్రచారాలతో తీవ్రస్థాయికి చేరింది. 1918 తన తొలి ఆధ్యాత్మికవాద గ్రంథం ద న్యూ రివలేషన్ని, 1919 తన రెండవ స్పిరిచువల్ పుస్తకం ద వైటల్ మెసేజ్ని విడుదల చేశాడు. 1919 నుంచి ఈ స్పిరిచువలిజం మీద పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాశాడు. అవన్నీ ఇప్పటికూడా అంతర్జాలంలో ఉచితంగా లభ్యమవుతున్నాయండి, మీరు కూడా చదవచ్చు. వాటిల్లో కొన్నింటి శీర్షికలు లైఫ్ ఆఫ్టర్ డెత్, టాక్ విత్ ద డెడ్, ద ఛాలెంజ్ ఆఫ్ స్పిరిచువలిజం, ఫార్చ్యూన్ టెల్లర్ మొదలైనవి. ఇలా వ్యాసాలు, పుస్తకాలు, లండన్లో ప్రసంగాలు వీటితో ఆపకుండా 1920 ఏప్రిల్ నుంచి ప్రపంచ పర్యటన ప్రారంభించాడు సర్ ఆర్థర్ కోనన్ డోయల్. లక్ష్యం తను నమ్ముతున్న స్పిరిచువలిజం, మరణానంతర జీవితం, ఆత్మలతో సంభాషణ వీటి గురించి ప్రచారం చెయ్యడం, ఉపన్యాసాలివ్వడం. తొలి పర్యటన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు. అట్లా 1920 ఏప్రిల్ నెలలో ప్రారంభమైన ఆయన ప్రచార పర్యటనలు ఆయన కన్నుమూసే 1930 దాకా 10 ఏళ్లు నిర్విరామంగా కొనసాగాయి. ఇంకా చెప్పుకోదగ్గ విశేషమేమిటంటే, ఈ పర్యటనల్లో ఆయనతో పాటు ఆయన భార్య, పిల్లలు, ఆయన వ్యక్తిగత సహాయకుడు ఇలా అందరూ కలిసి 7 బృందం ఉండేవాళ్లు. ఆ పర్యటనలకయ్యే ఖర్చులన్నీ తనే సొంతంగా భరించేవాడు. ఆ 10 ఏళ్లలో సుమారు 75,000 మైళ్లు పర్యటించి ఉంటానని ఆయనే చెప్పుకున్నారు. సుమారుగా 400,000 మంది ఆ 10 సంవత్సరాల్లో ఆయన సమావేశాలకు హాజరయ్యారు. అటు అమెరికా నుంచి ఇటు ఆస్ట్రేలియా దాకా, అలాగే కెనడా, ఆఫ్రికా, దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టివచ్చాడు కోనన్ డోయల్ ఆ 10 ఏళ్లలో. 5-6 నెలలు వివిధ దేశాల్లో పర్యటించడం, ఇంగ్లండ్ తిరిగి రావడం, కొన్ని నెలలయ్యాక మళ్లీ ప్రయాణం, ఇలా కొనసాగాయి ఆయన ప్రచార పర్యటనలు. మరి ఎప్పుడూ దేశదేశాలు తిరుగుతూ ఉంటే ఆయన రచనా వ్యాసంగం ఏమాత్రం ఆగలేదు, కుంటుపడలేదు. కాకపోతే 1920 తర్వాత ఆయన రాసిన చాలా కథల్లో, నవలల్లో తాను ఆ సమయానికి నమ్ముతున్న ఆధ్యాత్మిక అంశాలను కూడా చొప్పించారు. ఆ దశాబ్దంలో కూడా కాల్పనిక సాహిత్యంతో పాటు తన ప్రయాణ అనుభవాల్ని కూడా పుస్తక రూపంలో తీసుకొచ్చారు కోనన్ డోయల్. తొలి ఆస్ట్రేలియా పర్యటనల్ని వాండరింగ్స్ ఆఫ్ ఏ స్పిరిచువలిస్ట్ అని, తొలి అమెరికన్ పర్యటనలను అవర్ అమెరికన్ అడ్వెంచర్ అని రెండో పర్యటనలను అవర్ సెకండ్ అమెరికన్ అడ్వెంచర్ అని పుస్తకాలుగా ప్రచురించాడు. ఇవి కూడా ఆయన ఇతర నవలల్లాగే పాఠకుల్ని విపరీతంగా ఆకర్షించాయి. పర్యటనల్లో కూడా ఆయన చెప్పే విషయాలతో అంగీకరించినా లేకపోయినా షెర్లాక్ హోమ్స్ రచయిత అనే క్రేజ్ తోటి ప్రేక్షకులు ఆయనను చూడడం కోసం ఆయన సమావేశాలకు హాజరవుతుండేవాళ్లు. ఆ సంవత్సరాల్లో చోటు చేసుకున్న రెండు ప్రధాన సంఘటనల గురించి తెలుసుకుందాం. మొదటిది కొట్టింగ్లే ఫెయిరీస్, కొట్టింగ్లే కాటింగ్లే అని కూడా అంటారు. ఫెయిరీ అంటే మోహిని, యక్షిణి, మాయాశక్తి అని నిఘంటువు అర్థాలు. గ్రహాంతరవాసులు, యక్షిణులు, దేవతలు అని కూడా చెప్పుకోవచ్చు. ఇదొక చందమామ కథలాంటి సంఘటన. బహుశా కోనన్ డోయిల్ ఈ సంఘటనకు సాధికారిక ప్రచారం ఇచ్చి ఉండకపోతే దీనికి అంత గుర్తింపు వచ్చేది కాదేమో. 1917లో మొదలైన ఈ ఎపిసోడ్ విశేషాలేమిటంటే, ఇంగ్లాండ్లోని బ్రాడ్ఫోర్డ్ నగర శివార్లలో కొట్టింగ్లీ అని చిన్న పల్లెటూరు ఉంది. ఆ ఊళ్ళో 16 ఏళ్ళు 10 ఏళ్ళు వయసున్న ఇద్దరు కజిన్ సిస్టర్స్ వాళ్ల ఇంటి వెనకాల తోటలో ఉన్న చిన్న జలపాతం వాగు దగ్గరకెళ్ళి గంటల తరబడి ఆడుకుంటూ దుస్తులు తడుపుకుని వస్తుండేవాళ్లు. అమ్మా నాన్న మందలిస్తే మేమక్కడ దేవతల్ని చూడ్డానికి వెళ్తున్నాం అని చెప్పేవాళ్లు. వాళ్ల నాన్న ఔత్సాహిక ఫోటోగ్రాఫర్. తను తీసిన ఫోటోల్ని తన ఇంట్లోనే డెవలప్ చేస్తుండేవాడు. తమ మాట నిరూపించుకోవడానికి ఆ అక్కా చెల్లెళ్ళు తండ్రి కెమెరా తీసుకెళ్లారు ఒకరోజు. ఆ వాగు ఒడ్డున ఒక పాప ఎదురుగుండా దేవతలు నాట్యం చేస్తుంటే ఇంకొక పాప ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించింది. అలా ఒకరినొకరు మార్చుకుంటూ 5 ఫోటోలు తీశారు. వాళ్ల నాన్న ఆ నెగటివ్స్ డెవలప్ చేసి ఆ వీళ్లేదో కార్డుబోర్డు బొమ్మలు పెట్టారులే అని కొట్టిపారేశాడు. అలాగేం కాదు, నిజంగా దేవతలు మన తోటలోకొచ్చారు, కావాలంటే అలాంటి కార్డుబోర్డు బొమ్మలేమైనా ఉన్నాయేమో నా గదిలో వెతుక్కో అంది వాళ్లమ్మాయి. తల్లి మాత్రం అవి నిజమైన దేవతల ఫోటోలే అని నమ్మింది. థియోసాఫికల్ సొసైటీ సమావేశానికి వాటిని తీసుకెళ్ళింది వాళ్ల తల్లి. అతీంద్రియ శక్తులతో మాట్లాడడంలో ప్రావీణ్యం ఉన్న దివ్యజ్ఞాన సమాజ సభ్యుడు ఆ ఫోటోలు నిజమైనవే అని నిర్ధారించాడు. ఈ విషయాలన్నీ ది స్ట్రాండ్ మ్యాగజైన్ దృష్టికి వచ్చాయి. వాళ్లు కోనన్ డోయల్ను సంప్రదించారు. 1920 క్రిస్మస్ సంచికలో ఈ కొట్టింగ్లీ దేవతల గురించి ప్రత్యేక వ్యాసం రాయమని అడిగారు. దివ్యజ్ఞాన సమాజంలో ఈ ఫోటోలను నిర్ధారించిన పెద్ద మనిషితో మాట్లాడి వివరాలన్నీ సేకరించాడు కోనన్ డోయల్. తను కూడా ప్రత్యక్షంగా కొట్టింగ్లీ గ్రామానికి వెళ్లి ఆ పిల్లలతోటి, వాళ్ల తల్లిదండ్రులతోటి మాట్లాడి, ఈ చిన్నపిల్లలు అబద్ధమాడేవాళ్లలాగా లేరు, ఇవి నిజమైన దేవతల ఫోటోలే అని ప్రకటించాడు. అయినా కాని ఆయనది షెర్లాక్ హోమ్స్ బ్రెయిన్ కదా, ఆ ఫోటోల్ని 2 ముగ్గురికి పంపించాడు పరీక్షించమని. కోడక్ కంపెనీ వాళ్లు ఆ నెగటివ్లు చూసి, వీటిలో ఎక్కడా ట్యాంపరింగ్ చేసిన ఆనవాళ్లు లేవు, ఇవి నిజమైన ఫోటోలే అయ్యుండొచ్చు, కాని చిన్న చిన్న ట్రిక్స్ తోటి ఇలాంటి ఫోటోలు తీసే అవకాశం ఉంది, కాబట్టి ఇవి నిజంగా దేవతల ఫోటోలే అని మేము సర్టిఫికెట్ ఇవ్వము అన్నారు. ఇల్ఫోర్డ్ అనే మరొక ఫోటోగ్రఫీ సంస్థ అవి నకిలీ ఫోటోలే అని చెప్పింది. ఆలివర్ లాడ్జ్ అనే భౌతిక శాస్త్రవేత్త, సైకికల్ రీసెర్చ్ కూడా చేస్తున్న సైంటిస్టు ఆ ఫోటోలు నిజమైనవి కాకపోవచ్చు అని చెప్పాడు. అయినా కాని కోనన్ డోయల్ కోడక్ కంపెనీ ఇచ్చిన సర్టిఫికెట్లో కొంత భాగమైనా సరే ఇవి నిజమైన ఫోటోలే అని ఉంది కదా, అందుకని ఇవి తప్పనిసరిగా ఆ అమ్మాయిలు తీసిన దేవతల ఫోటోలే అని 1920 క్రిస్మస్ సంచిక స్ట్రాండ్ మ్యాగజైన్లో ఫెయిరీస్ ఫోటోగ్రాఫ్డ్ అనే పేరుతో 2 హై రిజల్యూషన్ ఫోటోస్తో సహా ఒక సంచలనాత్మక వ్యాసం రాశాడు. తను ఏ ఏ కారణాలతో ఆ ఫోటోలు నిజమైనవేనని నమ్ముతున్నాడో షెర్లాక్ హోమ్స్ కథలోలాగా వివరంగా రాశాడు. ఆ వ్యాసం ప్రచురించిన ది స్ట్రాండ్ మ్యాగజైన్ కాపీలు గంటల వ్యవధిలో హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయాయి. పైగా చెప్తున్నదెవరు? షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త సర్ ఆర్థర్ కోనన్ డోయల్. ఆ ఒక్క వ్యాసమే కాకుండా ఆ తరువాత వరుసగా అదే అంశం గురించి వివిధ కోణాల్లో ఆ ఫోటోల్ని సమర్థిస్తూ వ్యాసాలు రాయడమే కాకుండా 1922లో ఆ వ్యాసాలన్నింటినీ కలిపి ద కమింగ్ ఆఫ్ ఫెయిరీస్ అనే ప్రత్యేక పుస్తకాన్ని కూడా ప్రచురించాడు సర్ ఆర్థర్ కోనన్ డోయల్. ఆ పుస్తకం కూడా వేల సంఖ్యలో అమ్ముడుపోయింది. ఎంతమంది ఎన్ని వాదనలు చేసినా జీవితాంతం అవి నిజమైన దేవతల ఫోటోలే అని నమ్మారు, ప్రచారం చేశారు కోనన్ డోయల్. ఆయన చనిపోయాక కూడా దశాబ్దాల పాటు ఆ ఫోటోల సాధికారత గురించి పరిశోధనలు కొనసాగుతూనే వచ్చాయి. చివరకు 1983లో వృద్ధాప్యంలో ఉన్న ఆ అక్కా చెల్లెళ్లలో ఒకరు అంగీకరించారు. అట్టముక్కల్ని కత్తిరించి పెట్టి ఆ ఫోటోలు తీశాము అని. ఇంకొక ఆమె మాత్రం లేదు, అవి నిజమైన దేవతల ఫోటోలే అని జీవితాంతం చెప్పింది. మొత్తానికి కోనన్ డోయల్ జీవితపు చివరి దశాబ్దంలోని ఈ సంఘటన ఒక సంచలనంగా మిగిలిపోయింది. ఆ రోజుల్లో ఈ సంఘటన గురించి ఆయన రాసిన వ్యాసాల్ని పుస్తకాల్ని కూడా అంతర్జాలంలో మీరు కూడా చూడొచ్చండి. ఇంకా ఆ దశాబ్దంలోనే జరిగిన మరొక సంచలనాత్మక సంఘటన హ్యారీ హౌడిని అనే ప్రఖ్యాత అమెరికన్ ఐంద్రజాలకుడితో కోనన్ డోయల్ స్నేహం, వైరుధ్యం కూడా. వివరాల్లోకి వెళ్లబోయే ముందు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: Are you a real estate investor? Do you know how to increase your wealth? Hi, this is Satya Dasari. I help clients to build wealth leveraging tax strategies. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com. This festive season, send money home fast, securely and conveniently with Zoom. Zoom, a PayPal service, is a proud diamond sponsor of Dashera Diwali Dhamaka on October 17th, 2026. With Zoom, you can enjoy a promotional first-time exchange rate on your initial transfer. Plus, you get $0 Zoom transfer fees on eligible transactions to India. Visit Zoom.com or download the Zoom app to send money to India today. Visit the Zoom booth at the Alameda County Fairgrounds in Pleasanton on October 17th from 12 p.m. to 11 p.m. and learn about Zoom's exchange rates to India and win exciting gifts. Download the Zoom app or visit zoom.com to send money to India today.
1: Time is running out. Don't miss her chance to learn AI power training with Java, AIML, SDET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apixconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: డ్రీమ్ హోమ్ అనేది చాలా సార్లు డ్రీమ్ గానే మిగిలిపోతుంది, కానీ ఆ డ్రీమ్ ని రియాలిటీగా మార్చుకోవాలంటే వెరీ ఈజీ. టీమ్ అప్ విత్ నాగరాజ్ అన్నయ్య. హీస్ అ సీరియల్ ఎంటర్‌ప్రెనర్ అండ్ టెకీ అండ్ అ ట్రస్టెడ్ పార్ట్నర్ ఇన్ రియలైజింగ్ యువర్ రియల్ ఎస్టేట్ డ్రీమ్స్. హీ విల్ హెల్ప్ యూ విత్ ద రైట్ ప్రైసింగ్ అండ్ ద లేటెస్ట్ రియాలిటీ ట్రెండ్స్ ఆన్ బయింగ్ అండ్ సెల్లింగ్. మీ డ్రీమ్ హోమ్ కలని సాకారం చేసుకోవాలంటే కాల్ నాగరాజ్ ఫర్ ఫ్రీ కన్సల్టేషన్ అట్ 408-805-4653 ఆర్ విజిట్ www.nagrajhomes.com.

దేవతల ఫోటోలు తీశాము అంటే అది వాస్తవమే అని కోనన్ డోయల్ వ్యాసాలు పుస్తకము రాయడం గురించి మాట్లాడుకున్నాం. అదే రోజుల్లో జరిగిన ఇలాంటిదే ఇంకొక సంఘటన ప్రముఖ ఐంద్రజాలికుడు హ్యారీ హౌడినీతో. ఆ విశేషాలు ఈ రెండో అర్ధభాగంలో కొనసాగిద్దాం. హ్యారీ హౌడినీ 20వ శతాబ్దపు తొలి రోజుల్లో అమెరికాలోనూ యూరోప్లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ మెజీషియన్. అతడిని హ్యాండ్ కఫ్ హౌడినీ అని కూడా పిలుస్తుండేవాళ్లు. తన యూరోప్ పర్యటనల్లో స్కాట్లాండ్ యార్డ్ పోలీసుల్ని కూడా తన చేతులకు బేడీలు వెయ్యమని అడిగి మరీ బేడీలు వేయించుకుని వాటినుంచి తప్పించుకునేవాడు. గొలుసులు, ఆకాశహర్మ్యాల నుంచి వేలాడతీసిన తాళ్లు, నీటి అడుగున స్ట్రెయిట్ జాకెట్లు, నీళ్లతో నింపిన పాల డబ్బాలు ఎక్కడ అతన్ని బంధించినా సరే చిటికెలో తప్పించుకుని నిమిషాల వ్యవధిలో కొన్ని మైళ్ల దూరంలో ప్రత్యక్షమవుతుండేవాడు. అయితే తను చేసే సాహస కృత్యాలన్నీ ఇంద్రజాల చిట్కాలే తప్ప వాటిల్లో మంత్రతంత్రాలేవీ లేవు అని ప్రచారం చేసేవాడు. స్పిరిచువలిస్టుల విశ్వాసాలను ఖండిస్తూ వాళ్లల్లో ఎవరైనా మహత్యాలు ఉన్నాయి అంటే అవి మోసపూరిత పద్ధతులు అని నిరూపించి తనని ఎదుర్కోమని సవాల్ చేస్తుండేవాడు. అమెరికన్ మెజీషియన్స్ సొసైటీకి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. 52 ఏళ్ల చిన్న వయసులో 1926లో చనిపోయిన హ్యారీ హౌడినీకి 1920లో ఇప్పటి మన కథానాయకుడు సర్ ఆర్థర్ కోనన్ డోయల్తో పరిచయం ఒక విచిత్రమైన సన్నివేశం. అప్పటికి కోనన్ డోయల్ మరణానంతర జీవితం, ఆత్మలతో మాట్లాడడం ఇలాంటి భావాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు కదా, పుస్తకాలు కూడా రాశాడు. మరి హౌడినీ అలాంటి వాటికి వ్యతిరేకం. ఈ రెండు విరుద్ధ ప్రపంచాల పరిచయం అత్యంత స్నేహపూర్వక వాతావరణంలో ఎలా జరిగిందంటే, హౌడినీకి షెర్లాక్ హోమ్స్ కథలు అంటే చాలా ఇష్టం. ఆ కథలు రాసిన కోనన్ డోయలే స్పిరిచువలిజం గురించి పుస్తకాలు రాయడం హౌడినీకి ఆశ్చర్యం కలిగించింది. ఆ పుస్తకాలు చదివాడు హౌడినీ. తను రాసిన ద అన్మాస్కింగ్ ఆఫ్ రోబర్ట్ హౌడిన్ అనే పుస్తకాన్ని డోయల్కి పంపించాడు అమెరికా నుంచి. 1920 జూన్ నెలలో లండన్లో హౌడినీ చేసిన ఇంద్రజాల ప్రదర్శనలకు కోనన్ డోయల్ను ఆహ్వానించాడు. ఆ ప్రదర్శనకు హాజరై హౌడినీ ప్రతిభకు ధైర్యానికి ముగ్ధుడైన డోయల్ ప్రదర్శనానంతరం స్టేజ్ వెనక్కి వెళ్లి హౌడినీని కలుసుకున్నాడు. తన అభిమాన పాత్ర షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త కోనన్ డోయలే స్వయంగా వచ్చి తనని కలుసుకోవడం హౌడినీని ఆశ్చర్యానందాల్లో ముంచెత్తింది. తొలి పరిచయంలోనే వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. గాఢమైన స్నేహం, బలీయమైన స్నేహం అని చెప్పలేం. ఎందుకంటే ఇద్దరి మార్గాలు వేరు, ఇద్దరి ప్రచారాలు వేరు, ఇద్దరి విశ్వాసాలు వేరు. అయినా కాని ఒకరిమీద ఒకరికున్న గౌరవం స్నేహానికి పునాదులు వేసింది. ఈ స్నేహంలో అందర్నీ ఆశ్చర్యపరిచే ఒక విచిత్రమైన మలుపు ఉంది. డోయల్ ఎంత ఆధ్యాత్మిక భావనల్లో మునిగిపోయాడంటే, హౌడినీ ప్రదర్శించే సాహసాలు కేవలం ట్రిక్కులు కాదని, అతడికి స్వయంగా అతీంద్రియ శక్తులు ఉన్నాయని గట్టిగా నమ్మేవాడు. హౌడినీ తన శరీరాన్ని అదృశ్యం చేసే సామర్థ్యం ఉన్న ఒక అతీత మాధ్యమం అని డోయల్ భావన. ఆయనతో అన్నాడు కూడా, నువ్వు ప్రపంచమంతా ఆధ్యాత్మిక శక్తుల కోసం వెతకాల్సిన అవసరం లేదు, నీ విన్యాసాల ద్వారా రోజూ ఆ శక్తులను చూపిస్తున్నావు అని. హౌడిని తనలో ఎలాంటి శక్తులు లేవని, అదంతా ఇంద్రజాల చిట్కాల రహస్యమని చెప్పబోయినా కోనన్ డోయల్ వినేవాడు కాదు. నీలో ఉన్న అద్భుత శక్తుల మహత్యం నీకర్థం కావడం లేదు అనేవాడు. ఈ పరిచయం జరిగిన 2 ఏళ్లకు కోనన్ డోయల్ తన కుటుంబ సభ్యులతో కలిసి 1922లో అమెరికా పర్యటనకు వెళ్లాడు స్పిరిచువలిజం గురించి ఉపన్యాసాలివ్వడానికి.
ప్రతిష్టాత్మకమైన అమెరికన్ యూనివర్సిటీల్లో తన ఆధ్యాత్మిక ఉపన్యాసాలిచ్చాడు. హౌడిని మెజీషియన్ల క్లబ్కు డోయల్ని గౌరవ అతిథిగా ఆహ్వానించాడు. అక్కడ డోయల్ మెజీషియన్లందర్నీ ఆశ్చర్యపరిచే ఒక విచిత్రమైన పనిచేశాడు. హాలులోని దీపాలు ఆర్పించి త్వరలో విడుదల కాబోతున్న తన సైన్స్ ఫిక్షన్ మూకీ చిత్రం ద లాస్ట్ వరల్డ్లోని తొలి స్టాప్ మోషన్ డైనోసార్ల వీడియో క్లిప్ ప్రదర్శించాడు. తెర మీద సజీవంగా కదులుతున్న డైనోసార్లను చూసి హౌడీతో సహా ప్రసిద్ధ ఐంద్రజాలికులందరూ నిర్ఘాంతపోయారు. అయితే డోయల్ ఎలాంటి సాంకేతిక వివరాలు వెల్లడించకుండా మనిషి కంటికి కనిపించనివి లేదా అసాధ్యమనుకున్నవి కూడా నిజం కావచ్చు అనే సందేశాన్ని ఇచ్చాడు. ఈ సంఘటన జరిగిన 2 వారాలకు హౌడిని డోయల్ మధ్యలో మరొక సంఘటన జరిగింది. ఈ డోయల్ బృందం అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు హౌడిని ఆయన భార్య కూడా వాళ్లతో కలిసి ప్రయాణించారు. కొన్ని రోజులు వాళ్లకి కావలసిన సహాయ సహకారాలు అందించారు. ఆ క్రమంలో హౌడిని దంపతులు డోయల్ కుటుంబాన్ని అట్లాంటిక్ సిటీలోని తమ ఇంటికి ఆహ్వానించారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. డోయల్ ఇలా ఆత్మల గురించి ప్రచారం చేస్తుంటే భార్య జీన్ కూడా అదే బాటలో ప్రయాణించింది. భర్త ప్రచారాన్ని సమర్థించడమే కాకుండా పరలోక ఆత్మలతో మాట్లాడి వాళ్ల సంభాషణల్ని అక్షర రూపంలోకి మార్చే శక్తి తనకి ఉంది అని ప్రకటించుకుంది. ఆ క్రమంలో హౌడినీతో చెప్పింది ఒకరోజు, ఎప్పుడో చనిపోయిన మీ అమ్మ నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది, నిన్నట్నుంచి నన్ను పలకరిస్తోంది అని. హౌడిని ఇలాంటి వాటిని నమ్మడు. కాని యూరోప్ నుంచి వచ్చిన అతిథులు, పైగా తన అభిమాన రచయిత భార్య కాదనడం ఇష్టం లేక సరే అన్నాడు. అంతకుముందే హౌడిని భార్య అతడిని హెచ్చరించింది, జీన్ నిన్నట్నుంచి పదే పదే మీ అమ్మగారి గురించి వివరాలు అడుగుతోంది అని. అయినా కాని హౌడిని జీన్ ప్రతిపాదనకు అంగీకరించాడు. ఆత్మలతో మాట్లాడడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసింది జీన్. చెమ్మచీకటి గదిలో గుడ్డిదీపం వెలుతురులో జీన్ గాల్లోకి చేతులు తిప్పుతూ ఎవరితోనో మాట్లాడుతూ అనేక విన్యాసాలు చేసింది. వెంటనే పెన్ను చేత్తో పట్టుకుని చకచక ఏకబిగిన 15 పేజీలు రాసింది. ఇదిగో మీ అమ్మగారిచ్చిన సందేశం అని హౌడినీకి చూపించింది. హౌడినీ ముఖంలోని భావాలు ఎలా ఉన్నా ఆయన తన తల్లి గురించి ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు అని డోయల్ దంపతులు విశ్వసించారు. అయితే ఆ 15 పేజీల రాత ప్రతి గురించి హౌడిని కొన్ని అనుమానాలు వ్యక్తం చేశాడు. మా అమ్మ హంగేరియను, ఆంగ్ల భాష రాదు, ఇంత ధారాళంగా వ్యాకరణబద్ధంగా మా అమ్మ మాట్లాడిందంటే నమ్మలేకపోతున్నాను. అట్లాగే ఈరోజు మా అమ్మ పుట్టినరోజు, ఆ సంగతి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు అని. అయితే ఈ అనుమానాలక్కూడా కోనన్ డోయల్ వివరణ ఇచ్చాడు. ఏమని, ఆత్మలు జీన్తో ఏదో భాషలో మాట్లాడతాయి, దాన్ని జీన్ తనకు తెలిసిన ఆంగ్లంలో రాస్తోంది, ఇవి జీన్ అనే మాధ్యమం చేసిన ఆత్మభాషల తర్జుమా అని. ఆత్మలకు పుట్టినరోజు అంటూ ఉండదు, అందుకనే దాని గురించి ఆమె చెప్పి ఉండదు అని ఇలా వివరణ ఇచ్చాడు డోయల్. కాని హౌడిని ఆ వాదనలను నమ్మడానికి సిద్ధంగా లేడు. డోయల్ మాత్రం ఎప్పటికైనా హౌడిని నమ్మి తీరుతాడు అనే భావనలోనే ఉన్నాడు. హౌడిని 1924లో ఏ మెజీషియన్ అమాంగ్ ది స్పిరిట్స్ అనే పుస్తకం రాస్తూ ఇలా ఆత్మలతో మాట్లాడుతున్నాం అనే వాళ్లంతా మానవ రక్తాన్ని పీల్చే జలగలు అని రాశాడు. అది సహజంగానే డోయల్కు నచ్చలేదు. అక్కడితో ఆ ఇద్దరి మధ్య స్నేహబంధం బలహీనపడింది. కాని బహిరంగంగా ఒకరినొకరు ఎప్పుడూ విమర్శించుకోలేదు. డోయల్ మాత్రం హౌడిని చేసే ఇంద్రజాల విన్యాసాలు
ఖచ్చితంగా అతడిలోని స్పిరిచువల్ ఎనర్జీనే అని జీవితాంతం నమ్మాడు. 1926 అక్టోబర్లో హౌడిని హఠాన్మరణానికి గురైనప్పుడు డోయల్ హౌడిని భార్యకు ఉత్తరం రాస్తూ, హౌడిని తీవ్రమైన పట్టుదలగల వ్యక్తి, బహుశా తను చేసిన తప్పును దిద్దుకోవడానికి ఆయన ఆత్మరూపంలో తిరిగి వస్తాడని భావిస్తున్నాను అని రాశాడు. హౌడిని భార్య కృతజ్ఞతగా డోయల్కు ఒక విలువైన కానుక పంపించింది. అదేమిటంటే, డోయల్ తండ్రి ఎప్పుడో వేసిన పెయింటింగ్, దాన్ని హౌడిని ఎప్పుడో ఒక ఎగ్జిబిషన్లో కొని దాచుకున్నాడు. దాన్ని అందుకున్న డోయల్ అనుకున్నాడట, ఇది హౌడిని పరలోకం నుంచి నాకందించిన శాంతి బహుమతి అని. అదండి సర్ ఆర్థర్ కోనన్ డోయల్కు ఆ రోజుల్లో పరలోక ఆత్మల గురించి ఉన్న ప్రగాఢ విశ్వాసం. ఇంకా అంతవరకు కోనన్ డోయల్లోని చాలా పుస్తకాల్లో అక్కడక్కడా తన స్వానుభవాలను చేర్చినప్పటికీ పూర్తిగా సాధికారికంగా ఆయన రాసుకున్న ఆత్మకథ మెమరీస్ అండ్ అడ్వెంచర్స్ 1924 సెప్టెంబర్లో విడుదలయ్యింది. పుస్తక రూపంలో రావడానికి ముందు 1923 అక్టోబర్ నుంచి 1924 జులై దాకా ది స్ట్రాండ్ మ్యాగజైన్లో సీరియల్గా వచ్చింది. మన కార్యక్రమ పరంపరలోని చాలా విశేషాలు ఈ పుస్తకం నుంచే తీసుకున్నారండి. ఈ పుస్తకం ముందు మాటలో కోనన్ డోయల్ రాసుకున్నారు, నా జీవితంలో ఉన్నంత వైవిధ్యం రొమాన్సు ఇంకెక్కడా ఉండదేమో, పేదరికం లోతులు చూశాను, సంపన్న శిఖరాలను అధిరోహించాను, ప్రతి రకమైన మానవ అనుభవాన్ని నేను రుచిచూశాను, నా జీవితం అన్ని రకాల సాహసాలతో నిండి ఉంది, చివరికి అకల్ట్ అంటే నిగూఢ విద్యలపై 36 సంవత్సరాల అధ్యయనం యొక్క తుది ఫలితాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి మరణానంతర జీవితం యొక్క అపారమైన ప్రాముఖ్యతను ప్రజలు గ్రహించేలాగా చెయ్యడానికి నా ఈ చివరి సంవత్సరాలను అంకితం చేయాల్సొచ్చింది. ఈ లక్ష్యంతో నేను ఇప్పటిదాకా 50,000 మైళ్లకు పైగా ప్రయాణించాను, 300,000 మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాను, ఈ అంశాల మీద పుస్తకాలు రాశాను, ఇదే నా జీవితం, దీన్ని నేను నా మెమరీస్ అండ్ అడ్వెంచర్స్ గ్రంథంలో కాస్త వివరంగా చెప్పాను అని. ఇదంతా 1924కేనండి. ఆ తర్వాత 6 సంవత్సరాల పాటు ఇదే ప్రచారాన్ని ఆయన కొనసాగించారు. ఈ పుస్తకం కూడా అంతర్జాలంలో లభ్యమవుతోంది, మీరు కూడా చదవచ్చు. ఈ పుస్తకం రాసిన సంవత్సరానికి 1925లో లండన్లో కేవలం సైకిక్ పుస్తకాల కోసమని తనే సొంతంగా ఒక పుస్తకాల దుకాణం ప్రారంభించాడు. షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పాఠకుల అభిమాన రచయిత తన పుస్తకాల షాపులో కూర్చుని స్వయంగా సైకిక్ పుస్తకాలు అమ్ముతుండేవాడు. మరణానంతర జీవితం గురించి వచ్చిన వాళ్లకు వివరించి చెప్తుండేవాడు. ప్రపంచవ్యాప్తంగా లభ్యమయ్యే ఆ వర్గానికి చెందిన పుస్తకాలన్నింటినీ తన షాపుకి తెప్పించి అమ్ముతుండేవాడు. ఈ షాపు స్థాపనకు నిర్వహణకు అయ్యే ఖర్చులన్నీ కూడా తనే సొంతంగా భరించాడు. ఇంకా 1925లోనే కోనన్ డోయల్ ఎప్పుడో రాసిన లాస్ట్ వరల్డ్ నవల డైనోసార్లు ప్రొఫెసర్ ఛాలెంజర్ పాత్రలతో నడిచిన కథ మూకీ సినిమాగా విడుదలయ్యింది. ఆసక్తికరంగా 100 క్రిందట విడుదలైన ఈ 1:03 నిడివి గల ఈ మూకీ చిత్రం ఇప్పటికూడా డివిడి రూపంలో లభిస్తోంది. వ్యాలెస్ బీరీ అనే హాలీవుడ్ నటుడు ప్రొఫెసర్ ఛాలెంజర్ పాత్రలో నటిస్తే కోనన్ డోయల్ కూడా స్వయంగా తెరమీద కొద్దిసేపు కనిపించడం మరొక విశేషం. తరువాతి సంవత్సరం 1926లో ద లాస్ట్ వరల్డ్ నవలలోని ప్రొఫెసర్ ఛాలెంజర్ ప్రధాన పాత్రగా ద ల్యాండ్ ఆఫ్ ది మిస్ట్ అనే నవల రాశాడు కోనన్ డోయల్. ఆ సంవత్సరాల్లో ఆయన ఏం చేసినా, ఏం రాసినా, ఎక్కడ పర్యటించినా, ఎక్కడ ప్రసంగించినా ప్రధానాంశం స్పిరిచువలిజం కదా. ఈ ల్యాండ్ ఆఫ్ ది మిస్ట్ నవలలో కూడా ప్రొఫెసర్ ఛాలెంజర్ ఆధ్యాత్మికవాదిగా మారినట్లు చూపించారు.
ఇంతకీ మన షెర్లాక్ హోమ్స్ ఏమయ్యాడు? మొదట్లోనే చెప్పుకున్నా కదా, షెర్లాక్ హోమ్స్ కోనన్ డోయల్ను జీవితాంతం వదిలిపెట్టలేదు అని. బహుశా ఆ రోజుల్లో కోనన్ డోయల్ ఆధ్యాత్మిక అంశాల ప్రసక్తి లేకుండా రాసిన అతి కొద్ది రచనల్లో ఒకటి షెర్లాక్ హోమ్స్ ప్రధాన పాత్రగా రాసిన చిట్ట చివరి కథ ది అడ్వెంచర్ ఆఫ్ షోస్కోంబ్ ఓల్డ్ ప్లేస్. 1927 మార్చిలో అమెరికాలో ప్రచురితమైతే 1927 ఏప్రిల్లో లండన్లోని ది స్ట్రాండ్ మ్యాగజైన్లో పబ్లిష్ అయింది. అంటే షెర్లాక్ హోమ్స్ ఏప్రిల్లో లండన్లోని ది స్ట్రాండ్ మ్యాగజైన్లో పబ్లిష్ అయింది. అంటే షెర్లాక్ హోమ్స్ మొట్ట సంఘటనలు జరుగుతున్నాయి అని షెర్లాక్ హోమ్స్ని డాక్టర్ వాట్సన్ని పిలుస్తాడు. ఆ పెద్ద మనిషి సోదరి అదృశ్యం కావడం, వాళ్ల కుటుంబ శ్మశాన వాటికలో మానవ అవశేషాలు బయటపడడం ఇలాంటివి. షెర్లాక్ హోమ్స్ డాక్టర్ వాట్సన్ల పరిశోధనలో తెలుస్తుంది ఆ పెద్ద మనిషి తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉన్నాడని, దానికి సోదరి మరణానికి సంబంధం ఉందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ పెద్ద మనిషి ప్రయత్నిస్తున్నాడని. చివరకు శ్మశాన వాటిక ఎదురుగా జరిగే ఘర్షణతో కథ ముగుస్తుంది. షెర్లాక్ హోమ్స్ తన సైన్స్ ఆఫ్ డిడక్షన్ తర్కంతో గతంలో జరిగిన సంఘటనల వెనుకనున్న వాస్తవాల్ని వివరిస్తాడు ఆ కథలో. ఆ చివరి సంవత్సరాల్లో ప్రచురితమైన షెర్లాక్ హోమ్స్ కథలన్నీ కలిపి 1927 ద కేస్ బుక్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్ పేరుతోటి పుస్తకంగా వచ్చాయి. ఇంకా చివరి సంవత్సరాల్లో కూడా పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాస్తూ, మధ్య మధ్యలో ఫిక్షన్ పుస్తకాలు రాస్తూ కూడా దేనికదే అన్నట్లు ప్రపంచ పర్యటనలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ఆత్మల గురించిన ప్రసంగాలు కొనసాగిస్తూనే వచ్చాడు. 1929 ఆయన చిట్ట చివరి సైన్స్ ఫిక్షన్ నవల ద మెరాకోట్ డీప్, దాన్నే ద లార్డ్ ఆఫ్ ది డార్క్ ఫేస్ అని కూడా అంటారు, ఆ పేరుతోటి పబ్లిష్ అయ్యింది. అది సముద్రం అడుగున ఉన్న అట్లాంటిస్ నగరం నేపథ్యంలో సాగే అద్భుతమైన సాహసం. ఇట్లా నిరంతరం నిర్విరామంగా నిరాటంకంగా కొనసాగిన సర్ ఆర్థర్ కోనన్ డోయల్ జీవితం, రచనా ప్రస్థానం 1929 వచ్చేసరికి వేగం తగ్గించుకోక తప్పలేదు. నిరంతర ప్రయాణాలు, అంతులేని ఉపన్యాసాల ఒత్తిడి వల్ల డోయల్ గుండె బలహీనపడింది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెప్పినా వినలేదు. 1929 వసంతకాలంలో దక్షిణాఫ్రికా నుంచి ఇంగ్లాండుకు తిరిగి రాగానే 22 తన 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. వేసవిలో కాస్త విశ్రాంతి తీసుకుని శీతాకాలం మొదలవగానే మళ్లీ స్కాండినేవియాకి బయలుదేరాడు. కుటుంబ సభ్యులు వద్దు అని వారించినా

హేగ్, కోపెన్హేగన్ల మీదుగా నార్వే, స్వీడన్ వెళ్లారు. స్టాక్హోమ్ ప్రజలు వీధుల్లో బారులు తీరి ఆయనకు స్వాగతం చెప్పారు. అప్పట్లోనే ముందుగా ఒకరికి ఇచ్చిన మాట ప్రకారం 1929 నవంబర్ కల్లా లండన్ తిరిగొచ్చి ఒక సభలో ప్రసంగించాల్సి ఉంది. కాని తిరుగు ప్రయాణం చివరి దశలో గుండెపోటుతో లండన్లో రైలు నుంచి దిగగానే స్ట్రెచర్లో ఆయన ఇంటికి తీసుకెళ్లాల్సొచ్చింది. ఇంకా ఇలా ప్రసంగాలిస్తూ ఉండడం ఆత్మహత్యా సదృశ్యం అన్నారు వైద్యులు. కాని జీవితమంతా కొనసాగినట్లే, ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. డాక్టర్ల హెచ్చరికను తోసిపుచ్చి మరీ అమరవీరుల సంస్మరణ సభలో ప్రసంగించేందుకు లండన్ వెళ్లారు. ఆయన ఉపన్యాసం వినడానికి వచ్చిన ప్రేక్షకులకు హాల్లో స్థలం సరిపోక బయట కురుస్తున్న మంచులో నిలబడ్డారు. లోపల ప్రసంగమయ్యాక తన కోసం వేచిచూస్తూ బయట చాలామంది ఉన్నారు అని తెలుసుకుని బాల్కనీలోకొచ్చి ధారాపాతంగా కురుస్తున్న మంచులో బట్టతల మీద టోపీ కూడా లేకుండా మళ్ళా వాళ్లనుద్దేశించి ప్రసంగించారు. 1929 క్రిస్మస్ సమయానికి పరిస్థితి సంక్లిష్టంగా మారింది. 1930 మొదట్లో ఆయనను ప్రశాంతంగా ఉంచి అనవసరమైన సందర్శకులను దూరంగా ఉంచడంతో మార్చి ఏప్రిల్ సమయానికి ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లు అనిపించింది. వసంతం రాగానే వికసించే మొట్టమొదటి సండ్రాప్ పువ్వును కోసి భార్యకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 1930 వసంతకాలంలో కూడా అలసిపోయిన స్థితిలో తన భారీ కాయంతో నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ తోటలోకి వెళ్లి ఆ పువ్వు కోసుకొచ్చి భార్య జీన్కి ఇచ్చారు. తనని తాను పాతగుర్రంలా ఊహించుకుని ఒక రేఖాచిత్రం వేసుకున్నారు. ఆ ఒక్క చిత్రం చూస్తే మొత్తం కోనన్ డోయల్ జీవితం కనిపిస్తుంది. బండి మీద నిలువెత్తు బరువులున్నాయి. షెర్లాక్ హోమ్సు, ఎడల్జీ, కాంగో, 500 లెక్చర్స్, ఆర్కిటెక్, స్పోర్ట్, డ్రామా, ఇలా ఒక్కొక్క బరువు మీద ఒక్కొక్క పేరు రాసుకున్నారు. ఆ బండిని లాగుతున్న గుర్రం తలవాల్చి ఉంది. ఎన్నో మలుపులు దాటుకుని వచ్చింది. ఆ బొమ్మ కింద ఆయనే రాసుకున్నారు, ఈ ముసలి గుర్రం చాలా దూరం ఈ బరువైన బండిని లాగింది, కాని దీన్ని బాగా చూసుకుంటున్నారు. 6 వారాల విశ్రాంతి, 6 నెలల పచ్చగడ్డి లభిస్తే ఇది మళ్లీ రోడ్లపైకి వస్తుంది అని. అప్పుడు ఆయన చిత్రించిన ఆ బొమ్మని యూట్యూబ్ వీడియోలో చూపిస్తున్నానండి. 1930 మే 22న తన 71వ పుట్టినరోజు జరుపుకున్నారు. అదే తన చివరి పుట్టినరోజు అవుతుందని ఆయన అస్సలు అనుకోలేదు. ఇంకా లేచి తిరగగలను అనే నమ్మకంతోనే ఉండేవారు. ఒకరోజు పడకగదిలో లేవబోతూ కుప్పకూలి కింద పడిపోయారు. సహాయం చెయ్యడానికొచ్చిన పనిమనిషితో, ఏమీ లేదు, నన్ను మెల్లగా లేపి మంచమీద కూర్చోబెట్టు, ఎవరికీ చెప్పొద్దు అని. అట్లాగే ఆయన ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అందిస్తూ గుండె కొట్టుకోవడాన్ని స్థిరీకరించడానికి ఇంట్లో వాళ్లు తరచూ ప్రయత్నించాల్సొచ్చేది. ఒకరికి ఇబ్బంది కలిగించడం ఆయనకు నచ్చేది కాదు, కాని తప్పేది కాదు. ఒకరోజు ఈ తతంగమంతా చూస్తున్న చిన్న కొడుకుతో, ఇది నీకు విసుగ్గా ఉంది కదా నాన్నా, వెళ్ళి ఏదైనా పుస్తకం చదువుకో అన్నారు. 1930 జూన్లో కుటుంబ సభ్యులు, డాక్టర్లు చెప్పినా వినకుండా మొండిగా లండన్ వెళ్లారు. ఆధ్యాత్మిక మాధ్యమాలను వేధింపులకు గురిచేసే చట్టం గురించి హోమ్ సెక్రటరీని కలిసొచ్చారు. మళ్లీ ఆయాసం ఆక్సిజన్ పెట్టాల్సి రావడం. 1930 జులై 1న లండన్ నుంచి వెలువడే ద డైలీ మెయిల్ అనే పత్రికలో ఒక వార్త వచ్చింది. షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త, ఇటీవలే తన 71వ పుట్టినరోజు జరుపుకున్న సర్ ఆర్థర్ కోనన్ డోయల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన మా విలేకరికి ఆయన టేబుల్ మీద అసంపూర్తిగా ఉన్న రాత ప్రతి కనిపించింది. ఆయన్ని అడిగారు, మళ్లీ షెర్లాక్ హోమ్సేగా అని. దానికి కోనన్ డోయల్ తీక్షణంగా చూస్తూ, లేదు, అతను పనైపోయింది. నిజం చెప్పాలంటే నన్ను షెర్లాక్ హోమ్స్ రచయితగా ప్రజలు

0: చెప్పుకోవడం, అది నేను వినడం నాకు విసుగ్గా ఉంది అన్నారు అని. ఇదంతా పేపర్లో వచ్చిందండి వార్త. అయితే సరిగ్గా వారం తరువాత అదే వార్తాపత్రికలో సుప్రసిద్ధ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త సర్ ఆర్థర్ కోనన్ డోయల్ కన్నుమూత అనే వార్త ప్రచురించక తప్పలేదు. ఆ రోజు 1930 జులై 7 ఏం జరిగిందంటే, తెల్లవారుజామున ఊపిరి పీల్చుకోవడానికి బాగా ఇబ్బంది పడ్డారు. ఆక్సిజన్ సిలిండర్ చివరకొచ్చింది. పిల్లలిద్దరూ ఆ సమయంలో సొంతంగా కారు నడుపుకుంటూ వెళ్లి ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చారు. అది పెట్టాక కాసేపు నిద్రపోగలిగారు. ఆయన పడక గది కిటికీలో నుంచి సూర్యోదయాన్ని చూడగలిగారు. నునివెచ్చని సూర్యకిరణాలు ఆయనను తాకాయి. పొద్దున్నే 7:30 చాలా బలహీనంగా ఉన్నప్పటికీ మంచం మీద నుంచి లేపి కుర్చీలో కూర్చోబెట్టమని అడిగారు. జీన్ సహాయం చేసింది. మాట్లాడడానికి ఇబ్బందిగా ఉండడం వల్ల తక్కువ మాట్లాడారు. బహుశా ఆయన అన్న చివరి మాటలు భార్య జీన్తో, నీకోసం ప్రత్యేకంగా ఒక మెడల్ తయారు చేయించాలి, దానిమీద అత్యుత్తమ నర్సు అని చెక్కించాలి అని. సమయం 8 దాటింది. పరిస్థితి తీవ్రంగా అనిపించడంతో కుటుంబ సభ్యులు చుట్టూరా కూర్చున్నారు. భార్య జీన్ ఆయన ఎడమవైపు కూర్చుని తన 2 చేతులతో ఆయన చెయ్యి పట్టుకుంది. పెద్దబ్బాయి కుడివైపున కూర్చుని 2వ చెయ్యి పట్టుకున్నాడు. మిగతా పిల్లలు ఎదురుగుండా ఉన్నారు. కిటికీలో నుంచి సూర్యుడు నెమ్మది నెమ్మదిగా పైకి వెళ్లడం కనిపిస్తోంది. 1930 జులై 7 ఉదయం 8:30 జీన్ పెద్ద కొడుకు ఆయన చేతి ఒత్తిడిని అనుభవించారు. కళ్ళు తెరిచి చూశారు డోయల్. ఏదో మాట్లాడాలనుకున్నారు, కానీ మాట రాలేదు. కొద్దిగా కదిలి తన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని వరుసగా చూశారు. తరువాత వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నారు. ఆ కళ్ళు మళ్లీ తెరుచుకోలేదు. భౌతికంగా సర్ ఆర్థర్ కోనన్ డోయల్ ప్రపంచం దృష్టిలో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. కాని ఆయన భార్య జీన్ నమ్మకాల ప్రకారం మరణానంతర జీవితం ఉంటుంది కాబట్టి ఆయన నిష్క్రమణ వాళ్ళింట్లో విషాద ఛాయలను నింపలేదు. 1930 జులై 11 ఆయన సొంత తోటలో ఆయనను సమాధి చేసినప్పుడు ఆ సన్నివేశం ఒక అంత్యక్రియల ప్రార్థనలాగా కాకుండా ఒక ప్రశాంతమైన గార్డెన్ పార్టీలాగా ఉంది. జీన్ పూల ప్రింట్ ఉన్న వేసవి దుస్తులు ధరించారు. వాళ్లు శోకాన్ని కోరుకోవడం లేదు అన్న వార్త వ్యాపించింది. అంత్యక్రియలకు హాజరైన జనసమూహంలో కూడా దుఃఖఛాయలు ఎక్కువగా కనిపించలేదు. సానుభూతిని తెలియచేస్తూ వచ్చిన టెలిగ్రామ్లు, పూల బొకేలను తీసుకురావడానికి ప్రత్యేక రైలు బోగి అవసరమైందట. ఆయన జ్ఞాపకార్థం వచ్చిన పువ్వులు ఆ తోటను ఎంతగా కప్పేశాయంటే మనిషి ఎత్తుదాకా ఒక అందమైన పూలతోట పెరిగినట్లనిపించింది. ఆయన సమాధికి ఉపయోగించిన ఫలకం మీద కేవలం ఆయన పేరు, పుట్టిన తేదీ, 4 పదాలు మాత్రమే చెక్కాలని జీన్ చెప్పింది. ఆ పదాలేమిటంటే, స్టీల్ ట్రూ బ్లేడ్ స్ట్రైట్, ఉక్కులాంటి నిజాయితీ, ఖడ్గంలాంటి నిటారుతనం. ఆ తరువాత 10 ఏళ్లకు 1940లో జీన్ కూడా వృద్ధాప్య సమస్యలతో చనిపోయాక ఇద్దరి సమాధుల్ని కలిపి ఒకే చోటికి వేరే ప్రదేశానికి మార్చారు. ఇదండి 71 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ముగిసిన సందర్భం. ఇంకా ఈ కార్యక్రమానికి ముగింపు వాక్యాలు. సైకిక్ రిలిజియన్, ఆధ్యాత్మిక మత సాధన కోసం ఆయన తన హృదయాన్ని, తను సంపాదించిన ఆస్తులను, చివరకు తన ప్రాణాలను కూడా ధారపోశారు. అయితే సర్ ఆర్థర్ కోనన్ డోయల్ జీవిత ప్రస్థానంలోని ఈ చివరి దశాబ్దాల ఆధ్యాత్మిక దశ కంటే రచయితగానే గత శతాబ్దంగా ప్రపంచం ఆయన్ను గుర్తుపెట్టుకుంటోంది, గుర్తుపెట్టుకుంటూనే ఉంటుంది. ఆయన సృష్టించిన షెర్లాక్ హోమ్స్ మాత్రం అమరజీవి. ఆ పాత్రకు మరణం లేదు, రాదు. లండన్లోని 221B బేకర్ స్ట్రీట్ చిరునామాకు ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకుల నుంచి 100లాది లేఖలు వస్తూనే ఉన్నాయట. ఇప్పటికూడా అనేక మంది షెర్లాక్ హోమ్స్ అంటే నిజమైన వ్యక్తే అని భావిస్తున్నారు. కోనన్ డోయల్ జీవితాంతం షెర్లాక్ హోమ్స్ నీడ నుంచి బయటపడాలని, తన ఇతర రచనల ద్వారానే పాఠకుల హృదయాల్లో నిలిచిపోవాలని తప్పించారు. కాని కాలం ఆడిన వింత నాటకంలో ఆయన ఏ పాత్రనైతే తృణప్రాయంగా చూశారో అదే పాత్ర ఆయనకు చరిత్రలో ఒక శాశ్వత స్థానాన్ని ప్రసాదించింది. ఎందుకంటే షెర్లాక్ హోమ్స్ కేవలం ఒక పాత్ర కాదు, మనిషిలోని అనంతమైన మేధాశక్తికి, తార్కిక జ్ఞానానికి, హేతుబద్ధతకు నిలువెత్తు నిదర్శనం. ఇంకొక ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, కోనన్ డోయల్ మరణించిన 2 దశాబ్దాలకు 1950లలో ఆయన చిన్న కొడుకు ఏడ్రియన్ తన తండ్రి జీవిత చరిత్ర రాసిన జాన్ కార్తో కలిసి కొన్ని కథలు, తన సొంతంగా కొన్ని కథలు షెర్లాక్ హోమ్స్ ప్రధాన పాత్రగా రాశాడు. అవన్నీ కలిపి 1954లో పుస్తక రూపంలో కూడా వచ్చాయి. ఇవండి సర్ ఆర్థర్ కోనన్ డోయల్ గురించి నేను సేకరించగలిగినన్ని విశేషాలు. ఆయన గురించి అనేక వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. ఆయన ప్రత్యక్షంగా మాట్లాడిన వీడియో ఉంది. ఆయన మరణించిన 4-5 ఏళ్లకు ఆయన ఆత్మ మాట్లాడింది అని ఆయన ఆధ్యాత్మిక శిష్యులు నమ్మిన 2 నిమిషాల వీడియో కూడా ఉంది. ఆసక్తిగల శ్రోతలు వాటి నుంచి మరిన్ని విశేషాలు తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమ పరంపరను ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభు.
1: Looking to add an ADU in your backyard? Expand ADU can help. Expand ADU is a full service.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One by VJ Creations.
8: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్ డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ .com.
9: Still thinking about your next move? Stop. Get into AI-powered training with Java, AI, ML, STET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
10: TNC apply.
11: Rooted in dairy traditions, Gopi Dairy brings you the authentic taste your family has always loved. Gopi's pure ghee, that rich golden aroma that transforms every dish. Made in India, trusted in your kitchen. Our paneer, just two ingredients, no shortcuts. The foundation of countless family recipes. Our whole milk yogurt, creamy, tangy, alive with flavor. No starch, no gums, no preservatives. Just pure, delicious yogurt. Gopi Lassi and Malai. The taste of authenticity in every spoonful. Gopi Dairy. Enjoy the goodness of pure ingredients. Available at your local Bay Area retailers. Join us for Dashera Diwali Dhamaka. Powered by Gopi Dairy. On October 17th at the Alameda County Fairgrounds in Pleasanton. From 12 p.m. to 11 p.m. Visit the Gopi booth and enjoy delicious Lassi.
12: ఫ్యామిలీతో కలిసి బయటికి డిన్నర్ కి వెళ్తే మనకి కావాల్సిందేంటి? చక్కని అంబియన్స్, లాట్స్ ఆఫ్ వెరైటీస్, ఫ్రెష్ గా చేసిన టేస్టీ ఫుడ్ అండ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. ఇదే మంత్రాన్ని ఫాలో అవుతున్న రెస్టారెంట్ మంత్రా ఇండియా. మంత్రా ఇండియా 288 క్యాస్టర్ స్ట్రీట్ ఇన్ డౌన్ టౌన్ మౌంటైన్ వ్యూ. 70+ మౌత్ వాటరింగ్ డిషెస్, క్లియర్ వన్ కబాబ్స్, ఎలాబరేట్ బ్రంచ్, హ్యాపీ అవర్ స్పెషల్స్, డిన్నర్ బుఫే, ఫుల్ సర్వీస్ బార్, కేటరింగ్ సర్వీసెస్ అండ్ లాట్ మోర్. స్పెషాలిటీ షెఫ్ సర్వింగ్ స్పెషల్ డిషెస్ ఎవ్రీ సింగిల్ డే. For more details, visit MantraIndiaUSA.com. Mantra India. Mantra India.
13: Did you know the American Association of Orthodontists recommends that children have their first orthodontic checkup by age 7? At USmile Dental, we provide comprehensive orthodontic care for children, teens and adults, from early intervention to complex cases. With a board-certified orthodontist, Dr. Chaya Kamat, and general dentist, Dr. Puppala, we're here to meet your family's dental and orthodontic needs. Orthodontic consultation is free, and for your convenience, we're open Saturdays. Call 408-361-8133 today to schedule your free consultation.
14: USmile Dental, Santa Clara, Morgan Hill and Gilroy. Chirakalam nilichipoye chirunavvu kosam.
15: Lace up for a cause. Join the Asha Jyoti annual 10K, 5K and 1 mile run. October 11th at Quarry Lakes Park in Fremont. Run it, walk it, volunteer or just come cheer. Every step supports education and healthcare for over 7,000 underprivileged children in India. Free t-shirts for everyone, medals for the kids, Indian breakfast, donuts, a kids zone and live Bollywood entertainment. Register today at www.asha-jyoti.org. Asha Jyoti, run for a reason.
16: Are you ready to sell your home for top dollar? Don't rely on luck.
13: You need the real estate and mortgage genie, Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
10: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
13: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
16: Dashara Diwali Dhamaka on Saturday, 17th October at Alameda County Fairgrounds in Pleasanton. Event highlights: spectacular fireworks, 40 feet Ravan Dahan, Hanuman Idol with Chalisa Sahasrapat, 10 feet Durga Idol with Sindur Kela and Dunuchi Nach, Rath Yatra, Mahamangal Aarti, Disco Dandiya, Ram Leela, two stages with non-stop cultural programs, 20 plus food booths, 150 plus vendor booths, carnival rides, games, Mahakhoj, Grand Treasure Hunt, Bali Tambola, free health fair, free face painting and lot more.
3: For tickets, visit www.aiaevents.org or follow aia.events on social media.
16: Grand sponsor, Sanjeev Gupta CPA. Platinum sponsor, Realtor Lavanya Duvi. Travel partner, Travelopod, powered by Realtor Nagarajanayya. Silver sponsors, Vijeta Supermarket, My Pursue, Apex Consulting Services and Cow.

0: హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు హలో తెలంగాణ రేడియో ఆన్ బిరిజల్లు. నేను మీ హోస్ట్ ప్రత్యూష. మా ఈ షోని సపోర్ట్ చేస్తున్నారు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్. మా షోకి ఒక తెలంగాణ హలో తెలంగాణ పేజ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ ఫాలో ఇట్. మా హ్యాండిల్ వచ్చేసి హలో తెలంగాణ రేడియో _బేరియా. సో ఈ వీక్ మళ్ళీ యాజ్ యూజువల్ మనం బతుకమ్మ ఈవెంట్ ని ప్రమోట్ చేయడానికి వచ్చేసాము. బట్ ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే బతుకమ్మ హిస్టరీ గురించి కొంచెం తెలుసుకుందాము. బతుకమ్మ ఎలా ఒరిజినేట్ అయింది, ఎక్కడ ఒరిజినేట్ అయింది, ఎలాంటి ఫోక్లోర్ స్టోరీస్ ఉన్నాయి, అలాగే మనం 9 రోజులు ఏం వెరైటీస్ చేస్తాము అమ్మవారి కోసము, అండ్ ఈవెంట్ ని మనకి తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ స్పాన్సర్ చేస్తున్నారు అలాంగ్ విత్ సాగర్ కొత్త రియాలిటీ. అండ్ ఈ ఈవెంట్ ని 3 ప్లేసెస్లో జరగబోతుంది, స్టార్టింగ్ ఫ్రమ్ October 11th ఇన్ సాన్ రమాన్ ఎట్ విన్మియర్ ర్యాంచ్ మిడిల్ స్కూల్, October 17th కుపర్టినో ఎట్ మెమోరియల్ పార్క్, అండ్ October 17th ఇన్ మాంటికా ఎట్ వెరిటస్ ఎలిమెంటరీ స్కూల్. సో ఈ ఈవెంట్స్ కి అన్నిటికి అడ్మిషన్ ఇస్ ఫ్రీ. మీరు మీ ఫ్యామిలీతో రండి, బతుకమ్మను తీసుకొని రండి, మంచిగా బతుకమ్మ ఆడండి, అండ్ అలాంగ్ విత్ దట్ జమ్మి కూడా పంచుకోవడం జరుగుతుంది. అయితే మా ఈ షోకి మీరు కాల్ చేయొచ్చు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ టు షేర్ యువర్ మెమరీస్, టు షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్, ఆర్ టు షేర్ విత్ అస్ సంథింగ్స్ దట్ వీ డోంట్ నో ఎనీథింగ్. సో కాల్ అస్ ఎట్ అవర్ స్టూడియో ఎట్ 1-877-265-5992. సో షో స్టార్ట్ చేసే ముందు మళ్ళీ ఒకసారి మన షో నంబర్ 1-877-265-5992. మన టీసీఏ ఆర్గనైజర్స్ ఫర్ దిస్ బతుకమ్మ ఈవెంట్ విల్ ఆల్సో కాల్ అస్ అండ్ టాక్ టు అస్ అండ్ లెట్ అస్ నో అబౌట్ ద స్పెషాలిటీస్ ఆఫ్ ద ఈవెంట్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద హిస్టరీ అన్నమాట. సో ఇది కొన్ని ఫోక్లోర్స్ లో బతుకమ్మ స్టార్ట్ అయ్యింది. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకుంటారు, ఇవి రీసెంట్లీ స్టార్ట్ చేశారు. అండ్ ఈ ఈ స్టోరీకి ఆర్ ఈ పండుగకి చాలా చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ దెమ్ స్టార్ట్స్ ఇన్ ఒకటి వేములవాడలో నుంచి కూడా వస్తుంది. వేములవాడలో అరౌండ్ లైక్ 1000 to 2000 years బ్యాక్ చాళుక్యస్ రూల్ చేసేవాళ్ళు. అందులో ఒక స్టోరీ ఏంటి అని అంటే అమ్మవారిని అక్కడ కొలవడం జరిగేది అక్కడ ఉన్న ఒక టెంపుల్లో, రాజరాజేశ్వరి టెంపుల్లో. అయితే అక్కడ అమ్మవారి ఐడల్తో పాటు శివుడిది కూడా ఉంటుంది. ఓకే, లెట్స్ టేక్ అ కాల్ అండి. ఐల్ కంటిన్యూ ద స్టోరీ. హలో హలో తెలంగాణకి స్వాగతం అండి. మీ పేరు?
1: నేను ధనంజయ్ అండి, సతీష్
0: గారు.
1: నమస్తే గారు, నమస్తే ధనంజయ్
0: గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. చెప్పండి మన టీసీఏ టీమ్ గురించి.
1: టీమ్ ఉంది, ఒకసారి నేను మెర్జ్ చేస్తాను కాల్.
0: షూర్ అండి.
1: సో కాల్ లో వచ్చేసి టీసీఏ టీమ్ నుంచి మైపాల్ టీసీఏ ప్రెసిడెంట్ ఈస్ దేర్ అండ్ ఆంజనేయ కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉన్నాడు.
0: హలో అండి.
2: హలో అండి.
0: హాయ్ మైపాల్ గారు.
1: హలో
0: అండి. థ్యాంక్ యూ అండి. సో చెప్పండి, మన ఈవెంట్ గురించి మీరు చెప్పాలనుకున్న చెప్పేశాక మనం కొంచెం డిస్కస్ చేసుకోవచ్చు.
2: హలో అండి, నేను మహిపాల్ అన్నామండి, టీసీఏ ప్రెసిడెంట్ ఇక్కడ. మనకు ఈ టీసీఏ నుంచి మనం బతుకమ్మ పండుగ చేస్తున్నామండి. ఈ 2 బతుకమ్మ పండుగలు ఫస్ట్ ఇక్కడ సాన్ రమన్లో అవుతుంది, October 11th. ఇక్కడ విండమీర్ ర్యాంచ్ మిడిల్ స్కూల్లో పోయినసారి చేసినట్టుగా ఇండోర్ ఆడిటోరియం, ఎయిర్ కండిషన్, అవన్నీ వసతులతోని. సో దీనికి అందరు మీరు మీ ఫ్రెండ్స్ అందరు తీసుకొని ఈవెంట్కి రండి. ఇది మనము 18th ఇయర్ తర్వాత అయిపోయింది సాండమని మొదలు పెట్టేసేసేసి ఎవ్రీ ఇయర్ బై ఇయర్ కూడా ఇంకా చాలా మన పండగ మీరందరూ రావడం ద్వారా చాలా బాగా జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో మీరు మనకు టీసీ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈవెంట్ ఈజ్ October 11th, 12 to 5 o'clock అండి, ఇండోర్ విండమీర్ రాజ్ మిడిల్ స్కూల్. సో అది మీరందరూ తప్పకుండా రండి, మీరు మీ ఫ్రెండ్స్ తోని. అదేవిధంగా ప్లీజ్ ఈ విషయం కూడా మీ అందరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో వేరే గ్రూప్లో.
0: డెఫినెట్ గా అండి, థ్యాంక్ యూ. ఏమైనా స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయండి మనకి?
1: ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్స్ అంటే సో ఇప్పుడు అన్ని మొత్తం ఏది పాటలు అయితే మీకు తెలిసిందే, పాటలు కానీ లేకుంటే ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు టీసీఏకి వచ్చే వాళ్ళంతా కూడా ఒకరికొకరు, ఇప్పుడు మీరు ఒక 10 మందిని తీసుకుని అడిగితే ఏదో ఒక విధంగా ఒకరికొకరు అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు. సో దట్స్ వే మనకేంటంటే మనం ఊర్లో మనం ఒక స్కూల్ గ్రౌండ్ లేకుండా మనం ఒక దగ్గర పెట్టుకుని ఆడుతుంటే అందరు ఒకరికొకరు ఎలా తెలిసి ఉంటారో ఆ రకమైన వాతావరణం అని మేము సృష్టించడానికి ట్రై చేస్తున్నాం. వేరే ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ ఏ కార్పొరేట్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ హౌ యూ ప్లే ఇన్ యువర్ విలేజ్, దట్స్ ద సేమ్ థింగ్ వీఆర్ మిమికింగ్ హియర్. అండ్ అగైన్ లైక్ సే మేము ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్స్ కానీ ఆర్గనైజర్స్ కానీ ఎవరు కూడా వి డోంట్ ఫీల్ లైక్ వీఆర్ ఆర్గనైజర్స్, వీఆర్ పార్ట్ ఆఫ్ ద టీమ్ జస్ట్ అంతే. మేము కూడా వాలంటీర్లనే అక్కడ అందరితో కలిసి ఎలా ఉంటారో అందరికి తెలిసింది. సో ఆ వాతావరణంలోనే మేము అడ్డం ట్రై చేస్తాం, అందుకే అందరికి చాలా నచ్చుతుంది. ఎప్పుడే అందరు వస్తుంది, మార్నింగ్ పాటలతో స్టార్ట్ అవుతుంది, లంచ్ ఉంది, ప్లస్ తర్వాత డిఫరెంట్ వే ఆఫ్ లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రెడీ అయ్యి
0: మన ఊరు వాతావరణం క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నారు, చాలా బాగుంది. అయితే డీజే అలా ఉంటుందండి?
1: డీజే ఉందండి, డీజే ఉంది, ప్లస్ సాంగ్స్ ఉన్నాయి, ప్లస్ ఏంటంటే మేము ఏం చేస్తామంటే ఈవెన్ వచ్చే ముందు కూడా ఇప్పుడు మనకున్న వాట్సాప్ గ్రూప్స్ లో కానీ వాటిలో కానీ వీ విల్ ఆస్క్ ద పీపుల్, మన ఎప్పుడు వచ్చే వాళ్ళు కానీ వాళ్ళని అడిగి ఏ సాంగ్స్, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సాంగ్స్ వాళ్ళకి ఇష్టమైనవి కలెక్ట్ చేసుకుని వీ విల్ ట్రై టు ప్లే ఆల్ దోస్ సాంగ్స్. ఇట్స్ నాట్ లైక్ మాకేదో తోచింది మేము చేయడం కాదు, వాళ్ళకి నచ్చింది ఏంటి అనే విధంగా విల్ ట్రై టు మేక్ ఇట్. ఇప్పుడు ఇంటి దగ్గర అంటే మనం అక్క చెల్లె అమ్మ వాళ్ళతో వెళ్తే వాళ్ళకి కావాల్సినట్టు మనం బతుకమ్మ తీసుకెళ్ళి అక్కడ ఎట్టి ఏం కావాలో చూస్తుంటాం కదా ఆ విధంగా. ఇంకొకటి ఏంటంటే ఫ్లవర్స్ కూడా తెస్తాము, అది సాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళి మార్నింగ్ 4 o'clock వెళ్ళి మేమంతా వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొచ్చి వాటర్ లో పెట్టి వీళ్ళకి మన వాళ్ళకి ఇచ్చి చేస్తాం. ఎందుకంటే ఇట్స్ లైక్ అన్ ఎంకరేజ్మెంట్, సో మేము వేరే ఫీల్ కాదు. మన టీము ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాంటకాలు ఉన్నారు, ఒక్కొక్కరు పట్టణంలో ఉన్నారు, ఒకరు ఇక్కడ ఉన్నారు సన్నివేళ్ళ, సో అందరు ఒక 70-80 miles వెళ్ళి దీనికోసం తీసుకొని వస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ కాస్ట్, ఇట్స్ నాట్ అబౌట్ దిస్ థింగ్, మనకు ఆ ఫీల్ కోసం మేము వెళ్ళి తీసుకొస్తాం. అది
0: వెరీ నైస్, వెరీ నైస్ అండి. అబ్బాయిలకి ఇది ఒక మంచి పని అన్నమాట, పూలు తీసుకురావడం అనేది మగవారికి.
1: అంటే అమ్మాయిలు సంతోషంగా ఉంటే చూడాలనేది కోరిక కాబట్టి ఇంకా అంతే, ప్లస్ ఆ వాతావరణంలో మేము ఉంటాం. సో అందరికి కూడా ఎప్పుడు కూడా సిపిఐలో ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ ప్రతి వాళ్ళు మీరు ఒకసారి వచ్చి అడగండి వీళ్ళు ఏదైనా తెలుసా అంటే ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళకి తెలుసు అనమాట.
0: తెలుసండి, నేను యాక్చువల్లీ ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి వస్తున్నాను, కొంతమంది పరిచయం కూడా అయ్యారు, విజయ్ సార్ కూడా ఉంటారు కాబట్టి.
1: మిమ్మల్ని అడిగింది ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా అట్లా అందరికి ఒకరికొకరు తెలుసు అండి.
3: హలో అండి, నేను ఆంజనేయులు సైనజే నుంచి. మన తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ గత 23 సంవత్సరాలుగా సన్నివేళ్ళు బతుకమ్మ సెలబ్రేట్ చేస్తుందండి. ఈ సంవత్సరం మనం కుపట్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో కలిసి మెమోరియల్ పార్క్ కుపట్నలో అక్టోబర్ 17 మార్నింగ్ 11:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు జరిగే దివాళీ మేళలో భాగంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఫ్రీ అడ్మిషన్ అండి, ఫ్రీ పార్కింగ్ ఇన్ డిఆంజే కాలేజ్. మీరందరూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేషన్ లో పాల్గొనండి. అలాగే మన ఫేస్బుక్ లో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అని సెర్చ్ చేసి మా లేటెస్ట్ పోస్ట్ చూసి ఈవెంట్ కి రిజిస్టర్ చేసుకోండి.
0: ఓకే ఓకే. అయితే ఇది దసరా దివాళీ మేళా అంటున్నారు కదా, మనకి ఒకే ప్లేస్ లో జరుగుతూ ఉంటుందండి లేకపోతే దే హావ్ టూ డిఫరెంట్ ప్లేసెస్?
3: ఒకటి ఒకటి ఇక్కడ ఇక్కడ కూపట్న మెమోరియల్ పార్క్ లో ఈసారి కూపట్న ఛాంబర్స్ తో కలిసి మనము దివాళీ మేళలో కలిపి

0: మన బతుకమ్మ చేస్తున్నాము. సో ప్లస్ ఏ కాన్ఫరెన్స్ కూడా ఉంటుంది. సో లైక్ ఎవ్రీ వన్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఎంగేజ్డ్ అవుతారన్నమాట. సో చాలా బాగుంటుంది. సరే కొత్తగా ట్రై చేస్తున్నాము. జనరల్ గా లైక్ సన్నివేల్లో చేసేవాళ్ళం, 23 ఇయర్స్ లో చేసాము సన్నివేల్లో. సో ఈసారి కొత్తగా ఇక్కడ కూపట్నంలో ట్రై చేస్తున్నాం.
1: ప్రతీష్ గారు ఇంకొకటి, ఇది టూ బతుకమ్మ అనేది మనకు వారం రోజుల 9 డేస్ ఫెస్టివల్ అండి. బతుకమ్మ తెలంగాణ కల్చరల్ ఆర్గనైజేషన్ ఎప్పుడే కానీ మన ఈ సాంస్కృతిక భాగంగా బే ఏరియాలో మనము ఇండియాలో మన ఊర్లో బతుకమ్మ లాగా వీఆర్ ఈ 2 సార్లు చేస్తున్నాం. అంటే స్టార్టింగ్ బతుకమ్మ, ఎండింగ్ బతుకమ్మ. సో స్టార్టింగ్ బతుకమ్మ ఇది 11th అక్టోబర్ శాన్ రామన్ లో అవుతుంది. ఇప్పుడు మీరన్న సెకండ్ టాపిక్ అనేది 17th కి అది క్యూపటిన్ లో ఎండింగ్ బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. సో ఆ టైప్ లో మనం చేసేది ఇవి రెండు. ఇదే ఆర్గనైజేషన్ బే ఏరియాలో ఇది ఒక ఆర్గనైజేషన్ మాత్రమే ఇలాగ మన ట్రెడిషనల్ గా మన ఊర్లో మన చిన్నప్పుడు ఎలా జరిగిందో ఆ విధంగా రెండు బతుకమ్మలే కాకుండా అటెండ్ అయ్యే వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం దాన్ని మీరు అన్నారు కదా ఎలా ఉంటుంది ఈవెంట్ అంటే అక్కడికి వచ్చాక వీఆర్ ఓన్లీ మనం ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసి ఇస్తున్నామండి. వచ్చాక అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళే లీడ్ తీసుకుంటారు వాళ్ళకి నచ్చిన విధంగా దాని పండుగను మొత్తం జరిగి ఒక 3-4 అవర్స్ చివరిలో మేము ఇంకా ఆపేయమనే స్టేజ్కి వచ్చినా కూడా మేము ఎక్స్టెండ్ చేసి వెళ్తుంటాం. అంటే ఇక వాళ్ళ కంట్రోల్ ఇది టీసీఏది కాకుండా మన బతుకమ్మ మన నచ్చిన విధంగా చేసుకుందాం అనే కాన్సెప్ట్ తోని. అలాగే కాకుండా మన డెకార్ మనకు ఫోటో బూత్ కూడా ఉంటుందండి వాళ్ళని తీసుకోవడానికి మన పండుగ గుర్తుగా ఇలా మెమరీస్ లాగా మనకు డీజేతో పాటు మీరన్న ఈవెంట్స్ తో అదొకటి మనకు సేమ్ ఇదివరకు లాగా మనకు అందరు కూడా వచ్చిన ఫుడ్ సర్వ్ చేయడం అవుతుంది. ద ఇంపార్టెంట్ హైలైట్ ఏంటంటే దిస్ ఇండోర్ ప్లేస్ అండి. ఇస్ ద సెంట్రల్ ఎయిర్ కండిషన్ హాల్ విత్ ఆల్ లైక్ సేమ్ ప్లేస్ ఎవ్రీ ఇయర్. ఇప్పుడు సాండ్రమన్ లో గత ఆల్మోస్ట్ 10 ఇయర్స్ వీఆర్ డూయింగ్ ఇండోర్. దిస్ ఇస్ ఆల్సో సేమ్ ఇండోర్ ఈవెంట్. దట్ ఈస్ ద వన్ థింగ్. ద ఇంపార్టెంట్ హైలైట్ ఏంటంటే మనకు దిస్ బతుకమ్మ కోసం ఇదే దిస్ ఓన్లీ ఆర్గనైజేషన్ మనకున్న బే ఏరియాలో కాకుండా బహుశా యూఎస్ లో నాకు ఎక్కువ తెలియదు కానీ దిస్ ఇస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ ఈ 2 సార్లు బతుకమ్మని మనం 1 వీక్ పండుగ లాగా ఒక దగ్గర స్టార్ట్ చేసి ఇంకో ప్లేస్ లో ఎండ్ చేయడం అవుతుంది. ఎండింగ్ ప్లేస్ చూపట్టినాడు 17th రోజు.
2: ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జమ్మి ఆకు కూడా తెప్పిస్తాం ఎవ్రీ ఇయర్. ఇండియా నుంచి జమ్మి ఆకు వస్తుంది, సత్తు పిల్లలు అందరూ పంచుకొని ఇచ్చేయడం. జమ్మి ఆకు ఏంటంటే అలై బలై చేసుకోవడం కానీ ఇప్పుడు మీరు ఒకసారి ఆ జమ్మి ఆకు వచ్చినప్పుడు చూస్తే అందరూ చిన్నవాళ్ళందరూ పెద్దవాళ్ళకి ఇచ్చి ఆకు ఇచ్చి అలై బలై చేసుకోవడం లేకుంటే ఆశీర్వాదం తీసుకోవడం అవన్నీ చాలా అది రేర్ గా చూస్తుంటారు యుఎస్ లో. సో ఆ ఇది కూడా మీరు చూస్తుంటారు.
3: అండి ఇది చాలా మంచి ఒక ట్రెడిషన్ అని చెప్పాలి. బతుకమ్మ ట్రెడిషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఇది అందరికీ అలవాటు అయిపోయిన ట్రెడిషన్ అనమాట. జమ్మి వాకు ఉంటుంది తప్పకుండా అందరికీ, అందరూ దానికోసం వెయిట్ చేసేవారు. ఉండే వాళ్ళైతే లాస్ట్ దాకా ఉండి జమ్మి ఆకు పంచుకుని, ఆడవాళ్ళైతే తప్పనిసరి నిమజ్జనం చేశాక బతుకమ్మని పసుపు కూడా పంచుకుంటారు అప్పటిదాకా ఉంటారు. అది ఆ ట్రెడిషన్ అనేది చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది కూడా. అయితే అండి అందరికి చెప్పండి. సారీ
2: చెప్పండి. జమ్మి ఆకు ఏంటంటే ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు మేము ఒక జమ్మి ఆకు తెచ్చాము, ఒక చెట్టు కూడా తెచ్చాము, మా టీమ్ ఇట్లా రీసెర్చ్ చేసినప్పుడు ఏదో ట్రెడిషనల్ గా చేస్తున్నాం అన్నట్టుగా అనుకున్నాం. బట్ మేము ఎలా చూసామంటే జమ్మి ఆకు ఇస్తూ ఆశీర్వాదం తీసుకోవడం పంచుకోవడం చూసినప్పుడు వి సీ దట్ సెంటిమెంట్ అనమాట జనాల్లో ఒక రకమైన ఇది లేకుంటే ఆప్యాయత కానీ అది కానీ. సో దాన్ని చూసిన దగ్గర నుంచి మేము ఇంక ఏవి మిస్ కాకుండా తెప్పించేస్తున్నాం మామూలుగా.
3: వెరీ నైస్, చాలా బాగుంది. మీకు పర్సనల్ గా ఇండియాలో మీరు సెలబ్రేట్ చేసుకున్న రోజులు ఉండొచ్చు, మీరు యంగ్ ఉన్నప్పుడు ఇండియాలో, ఆ టైం కి ఇప్పటికి ఎలాంటి చేంజెస్ చూస్తున్నారు? మనం మీ పిల్లలకి ఎలాంటి వాట్ ట్రెడిషన్స్ ఆర్ యూ క్యారింగ్ ఫార్వర్డ్ టు యువర్ కిడ్స్ ఆల్సో లైక్ బతుకమ్మకి సంబంధించి?
1: మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి ప్రతీష్ గారు. ఎందుకంటున్నానంటే ఇది చాలా మందికి ఇప్పుడు తెలంగాణ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటేనే మీరు దీనికి మీరు ఊర్లలో మనకు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనము పండగ ఎలా చేసుకునే వాళ్ళము మన పిల్లలకి మన నెక్స్ట్ తరాలకి అది ఎలా జరుగుతుందో చూపించడమే ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మీరు ఇన్ని పండుగలైనా మీరు ఒక టీసీఏ బతుకమ్మకు వస్తే మీరు ఊర్లో అయినట్టుగానే మనలా ఉండడమే కాకుండా ఇప్పుడు ఈ పండుగలో మనకెందుకు ముఖ్యంగా ఏంటంటే మన పిల్లలకు మెయిన్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళని ఇప్పుడు చాలా వరకు బతుకమ్మ రోజు పెద్దవాళ్ళు ఆడుతుండొచ్చు. మా దగ్గర మాత్రం ఫస్ట్ ప్రయారిటీ గివెన్ కిడ్స్ వస్తే వాళ్ళకు ఒక సెపరేట్ లైన్ లా చేసి వాళ్ళని ఆడిపించడము, ఎంకరేజ్ చేయడం, వాళ్ళు నచ్చిన పాటలు పెట్టడం, అంటే మెయిన్ మన కల్చర్ మన ఇవన్నీ ట్రెడిషన్స్ వాళ్ళకి ఎలా నేర్పడం అనేది ముఖ్యము. అది దట్ ఈస్ మనకున్న ఈ టీసీఏ బతుకమ్మతో స్పెషాలిటీ అండి మిగతా వాళ్ళకంటే. సేమ్ మీరు అన్నట్టుగా ట్రెడిషనల్ గా ఫ్లవర్స్ కెళ్ళి తేవడము, ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి అది ఎవరెవరికి ఉన్న వాళ్ళకి మనం డిస్ట్రిబ్యూట్ చేయడము, వాళ్ళు పేర్చుకోవడము ఫ్లవర్స్, మనం ఇండియాలో చేసిన విధంగా చేస్తూ చివరికి బతుకమ్మ ఎండ్ అయినప్పుడు కూడా మన పాతకాలంలో సాంప్రదాయంగా మన వాటర్ లో వేసి నిమజ్జనం ఎలా అయితే చేశామో ఆ నిమజ్జనం చేయడం అనేది ఇప్పుడు టీసీఏ చేసే బతుకమ్మకు వెరీ స్పెషల్ అట్రాక్షన్. ఆ నిమజ్జనం చేసినప్పుడు కూడా అందరు మళ్ళీ గౌరమ్మతో పాటలు పాడుకుంటూ ప్రసాదాలు పంచుకుంటూ ఆ నిమజ్జనం చేయడం కూడా అందరూ కలిసికట్టుగా వెళ్ళి అదే ఒక కార్నర్ లో అదే స్కూల్ లో అలా వెళ్ళి చేసినప్పుడు చిన్నప్పటిలో జరుగుతున్న పండుగకు దీనికి నాకు ఏం తేడా అనిపించట్లేదండి. నిజమే ఇప్పుడు 20 సంవత్సరాల పైన సౌత్ బెరీ చేస్తున్నాం, స్టాండ్ అవన్ 18 సంవత్సరాలు. ఎవ్రీ ఇయర్ మా ఈ ఆర్గనైజేషన్ ముఖ్యం ఏంటంటే మనము ఎలా చిన్నప్పుడు ఎలా జరిపేకునే వాళ్ళము అలాగే జరుపుతూ మన నెక్స్ట్ తరాలకు అందించడము, దట్ ఈస్ అ ఇంపార్టెంట్ గోల్ అండి. అది సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నాము మీ అందరి ఉత్సవాలందరి సహకారంతో.
3: బాగుందండి, ఇలాగే కంటిన్యూ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను నేను.
2: ఇంకొక విషయం ఏంటంటే బతుకమ్మ అంటే ఇప్పుడు గౌరమ్మ గానీ ఇది కానీ చాలా మందికి సెంటిమెంట్, ఇప్పుడు దేవత కాబట్టి సెంటిమెంట్, ప్లస్ చెప్పులు వేసుకోకుండా రావడం కానీ పూజ చేయడం కానీ దానికి ఇవన్నీ. సో అందుకని ఏంటంటే వి ఫాలో ద సేమ్ ట్రెడిషన్ అనమాట. ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఒక ఇక్కడ పెట్టి బతుకమ్మ అక్కడ పెట్టి ఇట్లా 10 చోట్ల పెట్టి అట్లా కాదనమాట. దానికి ఒక పద్ధతి ఉంది, ఒక దగ్గర పెడతారు తీసుకెళ్ళి ఇంకొక దగ్గర పెట్టి అప్పుడు నిమజ్జనం చేస్తారు. సో వి ఫాలో ద సేమ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్, ఎందుకంటే ఎవరి సెంటిమెంట్ కూడా దెబ్బ తినకుండా మంచిగా చర్యను ఓకే చేసాం కాబట్టి అయింది మొన్న ఆలోచనకు వస్తారు, అది కూడా కాకుండా సో అది చేస్తున్నాం అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ కల్చర్ అసోసియేషన్ అనగానే ఏంటంటే ఒక ఇది తెలంగాణ వాళ్ళది ఇది అని అట్లని కాదు, తెలంగాణలో ఉన్న కల్చర్ ని మేము తీసుకొస్తున్నాం, దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మేము తెలంగాణ వాళ్ళగా మాకున్న ఆలోచన కానీ మేము చూస్తున్న ఇది కానీ అవన్నీ ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో కూడా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, అవన్నీ కలిపి తీసుకొస్తున్నాం, తీసుకొచ్చి అందరికి అనువుగా తీసుకొస్తున్నాం. అందరు తెలుగు వారు అందరికి కూడా పండగనే లైక్ అందరూ తెలుగు వారు అందరికి కూడా ఆహ్వానితులు, అందరు రండి ఎంజాయ్ చేయండి, ఇక్కడ కూడా అందరు వస్తారు. మా కమిటీలో కూడా అన్ని తెలుగు రెండు స్టేట్ల వాళ్ళు కూడా ఉన్నారు అట్లా. సో నాట్ జస్ట్ తెలంగాణ అని, కానీ దీని విషయం ఏంటంటే తెలంగాణలో ఒక ఏరియాకు ఉన్న విశిష్టత కానీ దాని యొక్క కల్చర్ కానీ
3: చాలా బాగుందండి, థ్యాంక్ యూ. మీరు ఈ ఇన్ఫర్మేషన్ చాలా బాగా షేర్ చేసుకుంటున్నారు. ఐ విష్ ఎవ్రీబడి హియర్స్ ఇట్ అండ్ ఈ ట్రెడిషన్ ని ఇంకా ఇంకా కంటిన్యూ చేయాలి, పెద్దగా అవ్వాలి. వి నీడ్ మోర్ వాలంటీర్స్, వి నీడ్ మోర్ స్పాన్సర్స్ ఫర్ దిస్ ఈవెంట్, యాజ్ మెనీ యాజ్ ఐ కెన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ధనంజయ్ గారు అండ్ మహిపాల్ గారు అండ్ ఆంజనేయులు గారు, మీరు జాయిన్ అయినందుకు అండ్ మీ థాట్స్ ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అగైన్. 11th రోజు శాన్ రమోన్ లో కలుద్దాము, లేదు అంటే 17th రోజు కుపర్టినోలో కలుద్దాం. చెప్పండి సార్.
0: ఏం మనకు 18th రోజు మనకు మాంటికల కూడా ఉంది, సో అక్కడ కూడా మనం తెలంగాణ
1: దానికి ఇంకో వారం ఉంటుంది అండి, మనకి ఇంకో వారం మళ్ళీ రేడియోలోకి వస్తాం, మనం నెక్స్ట్ ట్యూస్డే కూడా వస్తున్నాం, అందుకోసం అంటున్నాం మనము ఆడియన్స్ కి కన్ఫ్యూజన్ కాకుండానే. సో ప్రత్యూష గారు చివరి మీరు థ్యాంక్ యూ అండి టైం మాకు ఇచ్చినందుకు. చివరికి ఒకటి ఏంటంటే మీ ముఖ్యంగా నేను ఎవరైతే ఆడపిల్లలున్న పేరెంట్స్ అందరికీ కూడా ఐ పర్సనల్ రిక్వెస్ట్, అది తెలుగు వాళ్ళ నాన్ తెలుగు కాదండి, దిస్ ఇస్ ద వే హౌ వి డూ దిస్ అలయన్స్ విత్ ద ఈ దేవి. మనకు 8 డేస్ ఆఫ్ దుర్గా పూజ చేస్తూ ఉంటాం కదా, అది కూడా వస్తుంది అని ఏమన్నా, దిస్ ఇస్ విమెన్స్ ఫెస్టివల్ దట్ మనకి ఎలాగ వీ హ్యావ్ టు టీచ్ ద నెక్స్ట్ జనరేషన్ అవర్ కిడ్స్ గర్ల్స్ ప్రైమర్లీ, దిస్ ఇస్ ద ఫెస్టివల్ ఫర్ దెమ్ బేసికలీ, దిస్ ఇస్ ద వేర్ ది బతుకమ్మ పండుగ ఇస్ నథింగ్ బట్ విమెన్ ఫెస్టివల్ మనకి చూస్తూ ఉంటుంది లైక్ దానికోసం స్త్రీ శక్తి కోసము విమెన్హుడ్ కోసము హౌ మచ్ ఇంపార్టెన్స్ ఉమెన్ హ్యాస్ ఇన్ అవర్ ట్రెడిషన్, దానికి వాళ్ళు నేర్పించడం కోసం కల్లారా చూపించడం కోసం అనేది దిస్ ఇస్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఎవరికే కానీ మీ ఫ్రెండ్స్ కే కానీ ఎవరికైనా దే హ్యావ్ ఎ గర్ల్స్ ప్లీజ్ డెఫినెట్లీ బ్రింగ్ దెమ్, దే విల్ సీ దిస్ ఇస్ అవర్ ట్రెడిషన్, దిస్ ఇండియన్ ట్రెడిషన్, దిస్ ఇస్ ద ఫెస్టివల్ సీజన్ ఫర్ ఇండియా, దిస్ హౌ వి ఆఫర్ అవర్ గౌరీదేవి అండ్ ఆల్సో దుర్గాష్టమి ఆల్ అలయన్స్ విత్ దట్. దిస్ ఇస్ అవర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ లిజనర్స్, ప్లీజ్ కమ్ అండ్ సీ.
3: డెఫినెట్ గా ఇట్స్ మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు ధనంజయ్ గారు. లైక్ నవరాత్రులు అని అనేది అమ్మవారికి చాలా ప్రీతి, ఆ 9 డేస్ మనం అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా చేంజెస్ వస్తాయి అండ్ అమ్మవారి మనకి అదేమంటారు అమ్మవారికి దృష్టిలో పట్టడం కానీ ఆ మంచి ఫోర్స్, ద పాజిటివ్ ఫోర్స్ అనేది ఏదైతే ఉంటుందో అది మనకి ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఈ నవరాత్రుల్లో డెఫినెట్గా ప్రతి ఆడవాళ్ళు చేసుకుంటారు, ఏదో ఒక రకంగా అమ్మవారి పూజ చేసుకుంటారు. నార్త్ లో ఒక రకంగా చేస్తారు, సౌత్ లో ఒక రకంగా చేస్తారు, సౌత్ లోనే డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ గా చేస్తారు. బట్ ఎస్, మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం మనకి సైంటిఫిక్ గా ఉంది, మనకి మన ఫోక్ లోర్ లో కూడా ఉంది, అండ్ చాలా చాలా ప్లేసెస్ లో ఉంది. ఐ వాజ్ జస్ట్ అవే చెప్తూ ఉన్నా అనమాట మన లిసనర్స్ కి, ఎన్ని స్టోరీస్ ఉన్నాయి బతుకమ్మకి, మనం సైంటిఫిక్ గా కూడా ఎందుకు చేస్తాము, ఈ వెదర్ చేంజెస్ వల్ల కూడా మనకి ఎంతో ఇష్టంగా ఎంతో మంచిగా చేసుకుంటాం కాబట్టి అట్లా కూడా దాని ప్రాఫిట్స్ ఉన్నాయి అని. థ్యాంక్ యూ అండి, మీరు జాయిన్ అయినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, అండ్ లెట్స్ మీట్ ఆన్ ద డే ఆఫ్ ది ఈవెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్.
2: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్
1: యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆల్ ఆఫ్ దెమ్ అండి. థ్యాంక్ యూ అండి.
3: షూర్ షూర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇది మన ఆర్గనైజర్స్ తో ముచ్చట జరిగిన ముచ్చటలో బతుకమ్మ ఈవెంట్ గురించి మనం తెలుసుకున్న చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. అక్టోబర్ 11th శాన్ రమాన్ లో విండ్మియర్ రాంచ్ మిడిల్ స్కూల్, విచ్ ఇస్ అన్ ఇండోర్ మిడిల్ స్కూల్, ఇండోర్ ఈవెంట్ హ్యాపెనింగ్ ఫ్రమ్ 12 to 5. అక్టోబర్ 17th ఇన్ కుపర్టినో, విచ్ ఇస్ ఎట్ అ బిగర్ వెన్యూ ఇన్ మెమోరియల్ పార్క్, అండ్ అక్టోబర్ 18th అగైన్ ఇన్ మ్యాంటికా. ఎవరైతే 11th and 17th మిస్ అయ్యారో 18th మ్యాంటికాకి వెళ్ళొచ్చు, వెరిటాస్ ఎలిమెంటరీ స్కూల్లో, అండ్ ఇట్స్ ఇన్ ఫ్రీ అడ్మిషన్. సో మీరు సైన్అప్ చేయాలనుకుంటే బతుకమ్మ తీసుకురావడానికి మీరు సైన్అప్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆర్ ఫేస్బుక్ పేజ్. ఇఫ్ యూ సర్చ్ ఫర్ టీసీఏ పేజ్ యూ కెన్ ఫైండ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. సో బిఫోర్ కంటిన్యూయింగ్ లెట్స్ టేక్ అ స్మాల్ బ్రేక్ అండ్ వీ విల్ బి బ్యాక్ అండ్ టాక్ మోర్ అబౌట్ దిస్ ఈవెంట్.
4: Are you a real estate investor? Do you know how to increase your wealth? Hi, this is Satya Dasari. I help clients to build wealth leveraging tax strategies. Call me to help you.
5: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: డ్రీమ్ హోమ్ అనేది చాలా సార్లు డ్రీమ్ గానే మిగిలిపోతుంది, కానీ ఆ డ్రీమ్ ని రియాలిటీగా మార్చుకోవాలంటే వెరీ ఈజీ. టీమ్ అప్ విత్ నాగరాజ్ అన్నయ్య. He's a serial entrepreneur and techie and a trusted partner in realizing your real estate dreams. He will help you with the right pricing and the latest reality trends on buying and selling. Mee dream home kalani saakaram chesukovalante call Nagaraj for free consultation at 408-805-4653 or visit www.nagarajhomes.com. Dashara Diwali Dhamaka on Saturday, 17th October at Alameda County Fairgrounds in Pleasanton. Event highlights: spectacular fireworks, 40 feet Ravan Dahan, Hanuman Idol with Chalisa Sahasrapat, 10 feet Durga Idol with Sindoor Khela and Dunuchi Nach, Rath Yatra, Mahamangal Aarti, Disco Dandiya, Ram Leela, two stages with non-stop cultural programs, 20 plus food booths, 150 plus vendor booths, carnival rides, games, Mahakhoj, Grand Treasure Hunt, Bali Tambola, free health fair, free face painting and lot more.
1: For tickets, visit www.aiaevents.org or follow aia.events on social media.
0: Grand sponsor, Sanjeev Gupta CPA. Platinum sponsor, Realtor Lavanya Duvi. Travel partner, Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver sponsors, Vijeta Supermarket, My Pursue, Apex Consulting Services and Kavya Foods.
2: వెల్కమ్ బ్యాక్ టు హలో తెలంగాణ రేడియో ఆన్ బెరిజల్లు. మీరు వింటున్నారు బతుకమ్మ ఈవెంట్ గురించి. మనం టీసీఏ ఆర్గనైజ్ చేస్తున్న ఈవెంట్స్ హ్యాపెనింగ్ ఫ్రమ్ 11th to 18th అక్టోబర్. అండ్ మనం ఈ ఈవెంట్స్ లో ఏం చేయొచ్చు, బతుకమ్మని తీసుకురావచ్చు, అండ్ అలాంగ్ విత్ దట్ మంచిగా జమ్మి కూడా పంచుకోవచ్చు. అయితే ఇవాళ మనకి ఆర్గనైజర్స్ మనకి బతుకమ్మ ఈవెంట్ గురించి కొంతసేపు ఈవెంట్ గురించి చెప్పారు. నెక్స్ట్ మన ఇవాళ స్పెషల్ ద బతుకమ్మలో బతుకమ్మ హిస్టరీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామని మన లిసనర్స్తో షేర్ చేసుకుందామని వచ్చేసాను నేను. అయితే మీరు మా స్టూడియోకి కాల్ చేయొచ్చు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ టు గివ్ అస్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు మీ ట్రెడిషన్, మీ ఇంట్లో మీ ట్రెడిషన్ని మీరు ఎలా ఫాలో అప్ చేస్తున్నారు, హౌ ఆర్ యూ మేకింగ్ యువర్ కిడ్స్ లర్న్ అబౌట్ దిస్ ట్రెడిషన్, మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కాల్ అస్ ఎట్ 1-877-265-5992. సో ఫోక్ లోడ్ లో మనకి బతుకమ్మ గురించి తెలిసిన చాలా కామన్ గా తెలిసింది ఏంటి అంటే పల్లెటూర్లలో ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. బికాజ్ ఈ ఫార్మ్స్ ని వాటికి కాపాడేందుకు మనం అమ్మవారిని కొల్చుకుంటూ 9 రోజులు 9 రకాలుగా పూజ చేసుకుంటామని. దీనికి చాలా హిస్టరీ ఉంది. ఒక వన్ ఆఫ్ ద హిస్టరీ స్టోరీస్ దట్ కేమ్ అలాంగ్ వాజ్ బికాజ్ ఆఫ్ ది దక్షయజ్ఞంలో మనము సతీదేవి దక్షుడి మీద కోపంతో చనిపోయి ఇన్సల్ట్ ని భరించలేక చనిపోతారు కదా. అప్పటి నుంచి తెలంగాణ మన తెలంగాణ కల్చర్ ప్రకారం అమ్మని ఎవ్రీ ఇయర్ పిలుచుకుని మనం బ్లెస్సింగ్స్ తీసుకుని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లవర్స్ మళ్ళీ పంపించడం జరుగుతుంది అని ఒక ఫోక్ లోర్ స్టోరీ. అయితే ఇంకొక స్టోరీ ఏంటి అంటే మన చాళుక్యుల చోళస్, వన్ ఆఫ్ ద చోళ రాజుస్ కాల్డ్ ధర్మాంగదుడు. ఆయన ధర్మాంగదుడు అండ్ ఆయన భార్య సత్యవతికి 100 కొడుకులు ఉండేవాళ్ళట. ఆ 100 కొడుకులు దే డైడ్ ఎట్ వార్. అందరూ చనిపోతే వాళ్ళు అమ్మవారికి పూజ చేసుకున్నారు ఇలా ఒక అమ్మాయి కావాలి అని. ఎవరికి? లక్ష్మీదేవికి. అప్పుడు లక్ష్మీదేవి వాళ్ళకి ప్రసన్నంగా అయ్యి మీకు అమ్మాయి కావాలి అంటే అమ్మాయిని ఇచ్చినందుకు ఆ అమ్మాయి సర్వైవ్ అవ్వాలి, చనిపోకూడదు అని ఆ అమ్మాయికి బతుకమ్మ అని పేరు పెట్టుకున్నారు. ఆ అమ్మాయిని చక్కగా అమ్మాయిని గాడెస్ లాగానే పెంచుకుని తర్వాత అమ్మాయికి పెళ్లి చేయడం, అసలు అది ఒక ఫోక్ లోర్ స్టోరీ. కాకపోతే ఆ బతుకమ్మ అనేది తను ఈ మన నేచర్ కి, పూలకి, ఇలా నేచర్ కి చాలా పూజలు చేస్తూ ఉండేది. సో అక్కడ నుంచి ఇది ఒక ట్రెడిషన్ వస్తుంది అని చెప్పుకుంటారు. ఇంకోటి ఫోక్ లోర్ స్టోరీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వేములవాడ నుంచి వస్తుంది. వేములవాడలో చోళాస్, మన వేములవాడ చోళాస్ ఉంటారు, కళ్యాణి చోళాస్ అనేసి. వాళ్ళ వంశంలో ఒక రాజరాజేశ్వరి టెంపుల్ చాలా ఫేమస్ ఉండేది. అక్కడ ఉన్న ఆ టెంపుల్ ని తమిళనాడు నుంచి వచ్చిన చోళాస్ దోచుకుని అక్కడి నుంచి శివలింగాన్ని దోచుకుని తీసుకెళ్ళి తమిళనాడులో టెంపుల్లో ప్రతిష్ఠ చేసుకున్నారు. అప్పటి నుంచి అమ్మవారు ఒక్కతే ఉన్నారు. ఆ ఒక్కతే ఉన్నందుకు అక్కడ ప్రజలు అక్కడి వాళ్ళు ఒక ట్రెడిషన్ని స్టార్ట్ చేశారు. అమ్మవారిని ప్రతి నవరాత్రుల్లో ఇలా బతుకమ్మని చేసుకుని పూజ చేసుకుని 9 రోజులు తర్వాత అమ్మవారికి మళ్ళీ పంపించడం, అమ్మవారిని ఏమంటారు సంతోషపరచడం అనమాట. ఆ 9 రోజులు అసలు ఆ చోళ రాజులకి చూపించుకోవడానికి మనకింత ప్రేమ ఉంది అమ్మవారి మీద, మీరు ఇలా తీసుకెళ్లడం ఎందుకు అట్లా అని. లిటరలీ బతుకమ్మ అంటే బతుకు అమ్మ, అమ్మ మీరు బతకండి అని అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మవారికి మనం 9 రోజులు పూజ చేయడానికి ఒక సైంటిఫిక్ మన సైంటిఫిక్ కారణం కూడా ఉంది. ఆ టైంలో సీజన్ మారుతుంది, అంటే మనకి ఆటమ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఆ సీజన్ చేంజెస్లో చాలా ఫోర్సెస్ కూడా చేంజ్ అవుతాయి. లైక్ ఒక రకంగా పాజిటివ్ చేంజెస్ వస్తాయి, ఒక రకంగా నెగటివ్ చేంజెస్ కూడా వస్తాయి. సో ఆ నెగటివ్ ఫోర్సెస్ని ఇంక్రీజ్ చేయకుండా డిక్రీజ్ చేయడానికి, మనం పాజిటివిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇలా మనం ఆ 9 రోజులు అమ్మవారిని పూజ చేసుకుని అమ్మవారికి మన పాజిటివ్ ఎనర్జీ కావా తీసుకొచ్చుకుని మనకి హెల్త్ పరంగా కానీ నేచర్ పరంగా కానీ ఇలాంటివి మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే ఎంత పాజిటివిటీ పెరుగుతుంది, అది కూడా ఒక రకంగా ఒక స్టోరీ అనే చెప్పుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోవడానికి మనకి ప్రతి ఈ శరద్ నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు ఇంపార్టెన్స్ గురించి ఇంకొంచెం విషయాలు మాట్లాడుకునే ముందు ఒక సాంగ్ వినేసొద్దాము, బతుకమ్మ సాంగ్. దాని తర్వాత ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. లెట్స్ ప్లే అ సాంగ్.

0: మీరు వింటున్నారు హలో తెలంగాణ రేడియో అన్ విరిజల్లు. మనం మా బతుకమ్మ గురించి మాట్లాడుకుంటున్నాం. హిస్టరీ గురించి కొంచెం చెప్పుకున్నాము. బతుకమ్మ ఎక్కడ ఎమర్జ్ అయింది, బతుకమ్మకు సంబంధించిన కొన్ని స్టోరీస్. అయితే అమ్మవారిని మనం 9 రోజులు పూజిస్తాం కదా, అమ్మవారికి ఈ 9 రోజుల్లో కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. లైక్ ఫస్ట్ 3 డేస్ అమ్మవారు దుర్గాకి పూజ చేస్తాము. మన నెగటివ్ ఆలోచనల్ని, మన నెగటివ్ ట్రేడ్స్ ని డిస్ట్రాయ్ చేయడం కోసం. అలాగే 4th డే నుంచి 6th డే వరకు లక్ష్మీదేవిని పూజ చేస్తాము. ఆబ్వియస్లీ మనకి మంచి లక్ష్మీరా గురించి అని పూజ చేస్తాము. మళ్ళీ 7 to 8 డేస్ సరస్వతి దేవికి పూజ చేస్తాం. ఇలా ప్రతి స్పెసిఫిక్ డేస్ లో అమ్మవారికి ఎలా అయితే ఈ శరద్ నవరాత్రుల్లో పూజ చేస్తామో, మనం బతుకమ్మ కూడా అట్లా ఎవ్రీడే ఒక్కొక్క నైవేద్యం, ఒక్కొక్క రకమైన నైవేద్యంతో ఒక్కొక్క బతుకమ్మని ఎవ్రీడే చేసేవాళ్ళు కూడా ఉంటారేమో, నాకైతే తెలీదు ప్రస్తుతానికి. కానీ ఎవ్రీడే బతుకమ్మను చేస్తాము, ఎవ్రీడే ఒక రకమైన నైవేద్యం చేస్తాము. కానీ స్టార్ట్ చేసేది మహాలయ అమావాస్య రోజు నుంచి. ఆ రోజు పెద్దలకి పెట్టుకున్నాక ఎంగిల్పుల బతుకమ్మ అని చేస్తారు, అది చిన్న బతుకమ్మ అంటారు. అలా ఫస్ట్ రోజు స్టార్ట్ చేసిన బతుకమ్మ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పేరు ఉంది. 2nd డేకి అటుకుల బతుకమ్మ అంటాం, 3rd రోజు ముద్దపప్పు బతుకమ్మ, అండ్ 4th రోజు నానబియ్యం బతుకమ్మ, 5th రోజు అట్ల బతుకమ్మ, 6th రోజు అలిగిన బతుకమ్మ, 7th రోజు వేపకాయ బతుకమ్మ, అండ్ 8th రోజు వెన్నెముద్ద బతుకమ్మ, అండ్ 9th రోజు వచ్చేసరికి మనకి సద్దుల బతుకమ్మ. 5 సద్దులతోటి ఆ రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ రోజు పెద్దగా పెద్ద బతుకమ్మ అంటారు. ఆ రోజు పెద్ద బతుకమ్మని చేసుకుని ఇలా అందరితో కలిసి బతుకమ్మ ఆడేసి అమ్మవారిని పంపించేస్తాము. ఆ రోజు ఆ రోజు జరుపుకునే పెద్ద బతుకమ్మని మనం అక్టోబర్ 17th కూపర్టినో మెమోరియల్ పార్క్ లో జరుపుకుంటున్నాము, అలాంగ్ విత్ ఏఐఎస్ ఈవెంట్ ఆఫ్ దసరా అండ్ దివాళీ ధమాకా. సో అగైన్ టు ర్యాప్ అప్, మన బతుకమ్మ ఈవెంట్ హ్యాపెనింగ్ బతుకమ్మ ఈవెంట్ స్టార్ట్స్ హ్యాపెనింగ్ ఫ్రమ్ శాన్ రమోన్ ఆన్ అక్టోబర్ 11th ఎట్ విండ్మియర్ రాంచ్ మిడిల్ స్కూల్, అక్టోబర్ 17th in Cupertino at Memorial Park, and October 18th in Mantaka at Veritas Elementary School. So manaki Telangana Cultural Association vallu mana sampradayanni, mana batkamani mana kosam teeskostunnaru, and mana kosam DJ ni inta mandini daggariki teeskostunnaru kabatti andaru randi, mee family ni, friends ni, mee community vallani andarni teeskon randi, manchiga ఎంజాయ్ చేయండి, అమ్మవారి గురించి తెలుసుకోండి, మన తెలంగాణ కల్చరల్ కస్టమ్స్ అందరికీ తెలియజేయండి. సో సీ యూ ఆల్ ఆన్ అక్టోబర్ 11th ఎట్ శాన్ రమోన్ విండ్మియర్ రాంచ్ మిడిల్ స్కూల్. అండ్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ ప్రత్యూష.
1: This festive season, send money home fast, securely and conveniently with Zoom. Zoom, a PayPal service, is a proud diamond sponsor of Dashera Diwali Dhamaka on October 17th, 2026. With Zoom, you can enjoy a promotional first-time exchange rate on your initial transfer. Plus, you get $0 Zoom transfer fees on

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడ? ఒక్కరున్నారండో, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
2: కావ్య ఫుడ్స్ Snacks and sweets. Bay Area and Sacramento lo anni Indian grocery stores lo labhyam. Yalanti preservatives lekunda tayar cheyabadinavi. Kavya Foods. Amma cheti vanta. Ippudu mee intlo.
3: Nagaraj Annayya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the Mortgage Genie solve that?
4: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
3: That is a game changer. Call Nagaraj Annayya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఆ ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
2: You're listening to KSJO HD2 San Jose.
3: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా, మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
4: ట్రావెలోపాడ్
3: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
5: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
6: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
7: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
8: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
7: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
8: ప్రైవసీ ఎవరికి కావాలండి?
9: If you are not one of these people, you may want to try Zoho One.
10: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

అమ్మాయి పద్దెనిమిదో ఏట ఫైట్ వేసుకుందంటాటి చిన్నవి సకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు నలభయో ఏట నీళ్ళు నోసుకుందంట. రంగులు రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుళ్ళి వదిలేచారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Congratulations, Vicky.
10: Thank you.
9: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: in a cup.
1: Don't stop dancing. Ponagalu loading. పూనగాలు లోడింగ్.
0: డోంట్ స్టాప్ డాన్సింగ్. అబ్బా పూనగాలు.

0: one more time, please.
1: Ajara jamada chetam kira kundi tune.

Hey, don't stop dancing! Punakalu loading!

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: kate.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్కలే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs, take realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ రికీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కావురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యాలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఏంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: India, we're coming for you.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
4: Zoho One.
5: Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
6: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
7: Travelopod.
6: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
8: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
9: వీరమణి గంటనే.

0: టు శాన్ హోజే.
1: లండన్, ఇండియా, మీ డెస్టినేషన్ ఏదైనా, మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్.
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Ikali Ahuru. ఇవెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
7: ఉండిపోదాం.
6: ఎలా? టైం అయిపోతుంది కదా,
7: ఆపేద్దాం.
6: అలా సినిమాల్లోనే అవుతుంది.
7: అయితే అక్కడికే వెళ్దాం.
6: ఏ హీరో అలా ఎలా?
7: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.

0: తోటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
3: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కోసం రిధమ్ కోసం అర్థం పద్ధం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: కోరు ఈ వెన్నెల. నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Congratulations, Ricky.
4: Thank you.
3: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: బ్యాక్ అప్.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ రికీ.
1: థాంక్యూ.
0: ఒకటి థాంక్యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్ .com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వెప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్. జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూజ్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్ zoho.com/one today to learn more. Zoho One.
3: Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Congratulations, Vicky.
8: Thank you.
7: Putti, thank you kaadu. Koncham naaku some time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం బద్దం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగ్
0: మీనింగా క్యాచీగా ఉండాలి. క్యాచీగా
1: అయితే ఓకే. ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Inkendi.
10: Maatalo bade chusukaladame. Millu kodi ichinade.
9: Oh. Kam samida.
10: Kam samida na? Ante?
9: Korean lo thanks an artham.
10: కంసామిదా.